ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం, నిలయంలో సమయం 5:59. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: స్తుతిమాల విన్నారు. ఈనాటి భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తిరత్నావళి.
1: పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమటైనను తుప్పైననో దాని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనమెక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవినియందే నమ్మిక ఉంచుడి. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడే ఏర్పరచుకునలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. దేవునికి విరోధముగా ధనార్జన విషయములో వారింటికి వచ్చిన ధనార్జన కనబడకపోవును. దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లను నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ ప్రేయలు పెట్టుదురు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడుకును. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టును. నీవు దాని మీద దృష్టిని నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు అవకాశమునకు ఎగిరిపోవునట్లుగా అది ఎగిరిపోవును. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉందిన. సూర్యుని క్రింద మనము ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ తరువాత వచ్చు వారికి మనం విడిచిపెట్టవలనని తెలుసుకుని వాటి యందు అసహ్యపడి కలిగిన దాని యందు తృప్తి పడుదును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్డును పొదుగు కౌజు పిట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అతివాడు కడపటి వాటిని విడుచు అవివేకిగా కనబడును. వారు విస్తారముగా విత్తినను వారు కొంచెమే పండెను. వారు భోజనము చేయుచున్నను దాహము తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ధనవంతులొకటకు అపేక్షించువాడు శోధనలోను ఉరులోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తాము పొడుచుకొనిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగురుదు గదా. యేసు ధనవంతుడు.

0: చేయుండినను. మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వలన అది జీవమునకు మూలము కాదు. యేసు ప్రభువు పాపి కొరకు శిలువలో బలి అయి చనిపోయి సజీవుడై లేచినని విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగిన దంతయు వారికి సమష్టిగా ఉండెను. దయగలిగిన దేవ, మమ్మలందరినీ కూడా నీ కృపలో సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
1: సూక్తరత్నావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ జాన్సన్ దేవవరం గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

వర్మీ కంపోస్టు తయారీలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం విస్తృతంగా వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ సాగు విధానంలో నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించటం ఎంతో అవసరం. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న ఈ రోజుల్లో కొని వేసుకోవటం మనకు అధిక ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆ ఎరువులను వాడుకోవటం ఎంతో అవసరం. దీనివల్ల పరిసరాల పరిశుభ్రత, పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగటం వల్ల, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గటం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ మొట్టమొదటిసారిగా 1881 ప్రపంచానికి తెలియజేశారు. ఈ వర్మీ కంపోస్టు తయారీకి అనువైన వానపాములు, వాటి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వానపాములు వెన్నెముకలేని జీవులు. వీటిలో 3600 రకాల వానపాములున్నాయి. ఇందులో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని 2 రకాలుగా విభజించటం జరిగింది. మొదటిది బర్రోయింగ్ అనగా బొరియలు చేసే రకమైన వానపాము. నేలను గుల్ల చేసి భూమి లోపలి పొరలలో ఇది నివాసముంటుంది. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని ఈ వానపాములు జీవిస్తాయి. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు ఈ వానపాములు జీవిస్తాయి. అయితే ఈ రకం వానపాము వర్మీ కంపోస్టుకి అంతగా పనికిరాదు. ఉదాహరణకు పెరిటిమా ఎలంగేటా, ఫెరిటిమా ఈసిటియా మొదలైనవి. ఇక రెండవ రకం నాన్ బర్రోయింగ్ అంటే బొరియలు చేయని రకమైన వానపాములు. ఇవి భూమి పైపొరలలో ఉంటూ బొరియలు చేయకుండా జీవిస్తాయి. ఇవి వర్మీ కంపోస్టు తయారీకి బాగా అనుకూలంగా ఉండి మట్టిలో ఉండే సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఈ వానపాములు 90% వ్యర్థ పదార్థాలను, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవటం చాలా మంచిది. వీటి జీవితకాలం సుమారు 2.5 సంవత్సరాలు. ఉదాహరణకు ఐసినియా ఫొయిటెడా, యుడ్రలస్ యూజిని మొదలైనవి. ఇక వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాల సద్వినియోగం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వానపాముల సంతతిని వృద్ధి చేయటాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మీ క్యాస్టింగ్స్ అని, వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలతో విలువైన సేంద్రియ ఎరువులు తయారు చేయటాన్ని వర్మీ కంపోస్టింగ్ అని అంటారు. వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మీ కంపోస్ట్ అంటారు. మానవునికి ఉపయోగం లేకుండా వదిలేసిన కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లు, ఆకులు,

చెత్తాచెదారం, కొబ్బరిపీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడటమే కాకుండా విలువైన ఎరువును సైతం రైతులకు అందిస్తాయి. వానపాములు తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించటం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు అనేక రకాల విటమిన్లు, ఎంజైమ్లు ఉండటం వల్ల ఈ వర్మీ కంపోస్ట్ విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు వర్మీ కంపోస్టు తయారీ గురించి తెలుసుకుందాం. ఈ వర్మీ కంపోస్టు తయారు చేయటానికి కుండీ సైజు ఎలా ఉండాలంటే సుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు అయిన కుండీ ఉండాలి. ఈ కుండీ తయారీ సిమెంటు కుండీలను 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు కుండీల అడుగు భాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టింగ్ చేయాలి. నీరు కుండీలో నిలబడకుండా కుండీకి ఒకవైపు చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు కుండీకి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్ట్ చేయవలసిన వ్యర్థ పదార్థాలన్నిటినీ, అంటే చెత్త, ఆకులు, పంట కోత తర్వాత మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు, పశువులు తినగా మిగిలిన గడ్డి మొదలైనవి సుమారు 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత కుళ్ళిపోయిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్టు కుండీలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే కుండీలో వీటిని వేయబోయే ముందు కుండీ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెంటీమీటర్ల మందాన తయారు చేసుకోవాలి. చివికిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా చివికిన చెరుకు పిప్పిని ముక్కలుగా కొట్టి కుళ్ళిన చెత్తను సమానంగా కుండీ అంతా పలచగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్ళబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా చివికిన పేడను, అంటే సుమారు 10 సెంటీమీటర్ల మందాన ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపై వేయాలి. పచ్చి పేడను వేయకూడదు. పచ్చి పేడ లేదా చివకని వ్యర్థ పదార్థాలు వేయటం వల్ల వేడి ఎక్కువయ్యి వానపాములు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వానపాములను చదరపు మీటరుకు 1000, అంటే 1 కిలో చొప్పున వర్మీ కంపోస్టు కుండీలో వదలాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసినియా ఫోటేడా, యూడ్రలస్ యూజిని మొదలైనవి. పాత గోనె సంచులను, వరిగడ్డిని కుండీపై కప్పాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు కుండీ నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు కుండీలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ కుండీ అడుగు భాగానికి చేరతాయి. కాబట్టి తయారైన కంపోస్టును పైనుండి తేలికగా మనం తీసుకోవచ్చు. కుండీలో నుండి కంపోస్టును బయటికి తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి ముతక జల్లెడతో జల్లించి పంట పొలాలపై వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా 1 కుండీ నుండి 4 సార్లు కంపోస్ట్ ఎరువును మనం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 3 టన్నుల కంపోస్ట్ మనకు లభిస్తుంది. ఈ వర్మీ కంపోస్ట్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవేంటంటే, నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్టు తయారు చేయటం సులభం, ఖర్చు తక్కువే. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం కూడా తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు తయారై మొక్కలు చురుకుగా పెరగటానికి తోడ్పడతాయి. రోగనిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవటం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి లాభం కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతను లబ్దిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్య, పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: The NDA government has given the new momentum to the development of the state. The convergence of the prime ministers in the

0: Narendra Modi's vision of the Viksit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations, but also result and accountability. Now the young political leadership's the strength of the Viksit Bharat.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్ళ కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీసులో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా జిల్లా ఆసుపత్రులు అభివృద్ది చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక రచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां स्थिते भाजपा मुख्यालये भाजपा दलस्य नवनियुक्तैः राष्ट्रिय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. भाजपाध्यक्षं नितिन नवीनं विहाय दलस्य राष्ट्रियोपाध्यक्षाः, महासचिवाः, अन्ये पदाधिकारिणः च अपि उपवेशने उपस्थिताः आसन्. प्रधानमन्त्रिणा सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् संघटनात्मकोपवेशनानि नूतन विचारैः नवदृष्टिभिः च सम्बद्धानि भवन्ति. येषाम् उद्देश्यं दलस्य सुदृढीकरणं, जनसम्पर्कस्य च विस्तारः अस्ति. सः उक्तवान् यत् दलस्य सहकर्मिभिः नूतन संघटनात्मक दलस्य सदस्यैः च सह अत्युत्तमः संवादः जातः. इतः प्राक् भाजपा दलस्य राष्ट्रियाध्यक्षः नितिन नवीनः नवनियुक्तैः राष्ट्रिय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. नितिन नवीनः सनसूचितवान् यत् उपवेशनावधौ भाजपा दलेन वन्दे मातरम् इत्यस्य ऐतिहासिक परम्परायाः सम्माननस्य, संरक्षणस्य च सम्बन्धे एकः प्रस्तावः अपि पारितः. दलेन सम्पूर्णस्य वन्दे मातरम् इत्यस्य सम्माननम्, गौरवम्, ऐतिहासिक परम्पराम्, राष्ट्रिय स्थानं च संरक्षितुं संकल्पः अपि कृतः. भारतस्य राष्ट्रियगीतस्य रूपेण तस्य स्थानं यथावत् स्थापयितुं दलं प्रतिबद्धमस्ति. रक्षामन्त्री राजनाथसिंहः अद्य कोलकातायां गार्डन रीच शिप बिल्डर्स एण्ड इंजीनियर्स लिमिटेड अथ यंत्र इंडिया लिमिटेड चेत्यनयोः गार्डन रीच इत्यत्र स्थितेभ्यः पंच सौविध्य केन्द्रेभ्यः आयोज्यमाने भूमिपूजन समारोहे भागं ग्रहीष्यति. पश्चिम बंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अपि कार्यक्रमे उपस्थितः भविष्यति. भूमिपूजन समारोहानन्तरं जीआरएसई इत्यस्मिन् भवने सूक्ष्म लघु मध्यमोद्यमैः सह संवाद सत्रम् आयोजयिष्यते. रक्षामंत्री दिवसस्य उत्तरार्धे युवभारती क्रीडांगणे ईस्ट बंगाल एफसी तथा मोहन बागान सुपर जॉइंट इत्यनयोः मध्ये आयोज्यमानायाः ड्यूरन कप इत्यस्य स्पर्धायाः निर्णायकचक्रमपि द्रक्ष्यति. भारतीय वायुसेनया ऑस्ट्रेलिया मलेशिया देशयोः द्वयोः अन्ताराष्ट्रिय विमानाभ्यासयोः स्वीय सहभागिता सफलतया सम्पन्ना. एतयोः ऑस्ट्रेलियायां पिच ब्लैक 50/26 इत्यभ्यासः अथ मलेशियायां उदार शक्ति 50/26 इत्यभ्यासः च सम्मिलितौ स्तः. रक्षामन्त्रालयेन उक्तं यत् द्वयोः देशयोः भारतीय वायुसेनायाः सहभागितया हिन्द प्रशान्त क्षेत्रे तस्याः परिचालन क्षमता, उन्नत सामरिक समन्वयम् अथ रणनीतिक रक्षा सहयोगं च सुदृढीकर्तुं प्रतिबद्धता प्रकाशिता. विदेशमंत्री डॉ एस जयशंकरः अद्य प्रभृति रूस देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति. तत्र जयशंकरः भारत रूस अन्ताप्रशासनिकायोगस्य वाणिज्यार्थिक प्रविधि सांस्कृतिक सहयोगानां 27वें अधिवेशनस्य सहाध्यक्षतां विधास्यति. यात्रावधौ डॉ जयशंकरः रूस देशस्य विदेशमन्त्रिणा सर्गेई लावरोव इत्यनेन सह मेलनं करिष्यति अथ क्षेत्रीय वैश्विक विषयेषु अपि चर्चा करिष्यति.

ఈ ప్రసారంలో 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, ఆ తర్వాత విజ్ఞాన సమాచారం, ఈ అంశాలుంటాయి. 7:55 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. చిన్ననాటి స్నేహితులం పల్లవితో సాగే గీత రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందం వారి నాదస్వరం. 8:00 శ్రీ ఆవులపతి శరత్ బాబు, శ్రీ ఎస్ కృష్ణమూర్తి గారు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమవుతుంది.

9:35 చిత్రమంజరి సినిమా పాటలు. 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజని. శ్రోతలు, వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మా వాట్సాప్ నంబర్ 8562244119. 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111 ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె విజయ్ గారి వీణావాయిద్యం ప్రసారమవుతుంది.

మధ్యాహ్నం 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 1:30 మహిళాభారతి కార్యక్రమంలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ సినిమా పాటలు. ఈ మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప మారుతి సీజీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది.

సాయంత్రం 5:15 ప్రసారమవుతున్న యువవాణి కార్యక్రమంలో గెలీలియో రూపకం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ రామాంజనేయ యుద్ధం రంగస్థల పద్య నాటకం. ఆంజనేయుని పాత్రలో శ్రీ వి లక్ష్మయ్య పాడిన రంగస్థల పద్యాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు. ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శివరామరెడ్డి గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు. 7:45 తిరిగి రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 10:00 రవివాస్రి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత సార్వభౌమాధికారం గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं आना चाहिए. अहिंसा का अर्थ है मन वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు.

ఈ సమాపేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమాపేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమాపేశంలో చర్చించారు. సమాపేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త

0: ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ్టి కార్యక్రమంలో చరిత్రలు, ఈరోజు సమాచార వేదిక, మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, ఆ తర్వాత విజ్ఞాన సమాచారం, ఈ అంశాలుంటాయి. గతమెప్పుడూ ఘనమే. గతంలోని మన చిన్నతనం ఘనమే. ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, పంటసీమలు, పల్లెపదాలు, మట్టివాసన, పెద్దల కబుర్లు, ఇలా అన్నీ ఘనమే. అలాగని గతంలోనే ఉండిపోకుండా వర్తమాన పరిస్థితులను గమనిస్తూ బేరీజ్ వేసుకుంటూ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడం తెలివైన వారి పని.

సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయనపాలెంలో వీరు జన్మించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండెను కాల్చమంటూ చూపుతూ ఆంధ్ర కేసరి అని ప్రజల చేత పిలిపించుకున్నారు. శ్రీ జి వెంకట సుబ్బయ్య 1913లో ఇదే రోజున మైసూరులో జన్మించారు. ఈయన ప్రముఖ రచయిత, గాంధేయవాది, ఇంకా స్వాతంత్ర సమరయోధుడు. చురుకైన వ్యక్తిత్వ భాగస్వామ్యం అలాగే సహకారాలతో స్వాతంత్ర పోరాటానికి విరాళాలు అందించారు. రచయితగా ఆయన తన ప్రతిభను స్వాతంత్ర్యోద్యమంలో ప్రజల భాగస్వామ్యం ప్రేరేపించడం కోసం ఉపయోగించారు. మరో అజ్ఞాత స్వాతంత్ర కార్యకర్త అన్నామణి గారు 1918లో ఇదే రోజున కేరళలోని ట్రావెన్కోర్లో జన్మించారు. ఈమె ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, అలాగే వాతావరణ శాస్త్రవేత్త కూడా. వాతావరణ పరికరాల అభివృద్ధిపై విశేష కృషి చేయడంతో పాటు సౌరశక్తి, పవనశక్తి, ఓజోన్ పొరలపై అనేక పరిశోధనలు చేసి ఎన్నో పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక విజయంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ప్రపంచ చరిత్రలో భారతదేశం నిలిచింది. సంస్కృతాంధ్ర పండితుడు, కవి సార్వభౌముడు శ్రీ ముద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు 1900 ఆగస్టు 23న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈయన గ్రంథ ప్రచురణకర్త, ఇంకా ఉపాధ్యాయుడు కూడా. ఇంగ్లీష్ ఛానల్ను ఇదిన తొలి

భారతీయ మహిళ ఆరతి సహా 1994లో ఇదే రోజున మరణించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు వాగ్గేయకారుడు శ్రీ పురుషోత్తమ చౌదరి గారు 1890లో ఇదే రోజున మరణించారు. సిపి బ్రౌన్ త్యాగరాజు సమకాలికులైన వీరు తాను రాసిన కీర్తనలు స్వయంగా గానం చేస్తూ ప్రజాబాహుళ్యానికి అందించారు.

చరిత్రలో ఈరోజు విశేషాలు విన్నారు. ఇప్పుడు విందాం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తున్నవారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, కుమారియం కృష్ణ తులసి.

0: శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మీ ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
1: స్వాగతం.
0: తులసి గారు, ఈ వారం మనం ఉత్తరాలు కూడా ఎక్కువగానే అందుకున్నాం. మరి ఉత్తరాల ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దాం.
1: అలాగేనండి.
0: ముందుగా అసంఖ్యాక శ్రోతలు ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండా తమ అభిప్రాయాలను చాలా చక్కగా, చాలా ఓపిగ్గా ఉత్తరాల రూపంలో రాస్తున్నందుకు వారందరికి కూడా ధన్యవాదాలు. అలాగే వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు అభిప్రాయం తెలియజేస్తున్న వారికి కూడా మరొకసారి ధన్యవాదాలతో. ఏలూరు శ్రోతలు రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్న, వారి స్నేహ బృందం ఈ విధంగా రాశారండి. 17వ తేదీ శుక్రవారం భట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక వింటుంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందుతున్నాం. ఇందులో సౌండ్ ఎఫెక్ట్స్ సమయానుకూలంగా వినిపిస్తున్నారు. రత్నకమ్మలి వాడే విధానం, సింహబలుడు, విక్రమార్కుడు, భూపతి మహారాజు, అమరావతిని వివాహం చేసుకోవడం ఇలాంటి అంశాలతో సృజన కుమారి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. 18వ తేదీ పల్లె ప్రాంతాల్లో రంగస్థలి శ్రీకృష్ణ రాయవారి నాటకం నుండి పడక సీనులు, శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వీణులు విందు చేశాయి. గానం చేసిన గంగయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హార్మోనియం సహకారం కూడా చాలా బాగుంది. 19వ తేదీ భక్తిరంజనలో వినిపించిన క్రైస్తవ భక్తి గీతాలు కూడా విని తరించాము అంటున్నారు.
1: 6వ తేదీన మధ్యాహ్నం 2:15 ప్రసారమైన చిత్రసీమలో ఎస్ రవికుమార్ రెడ్డి గారు ఒకే పదం ఆధారంగా చిలిపి అనే పదంపై 45 నిమిషాల పాటు చక్కని వినసంపైన చిత్రగీతాలను వినిపించి మా చిలిపి మనసులను ఆహ్లాదంగా మమతానురాగాలతో దోచుకున్నారు. మనిషి మదిలో మమతను నింపి శిల్పి ఊహల్లో తీయని కోరికలను పండించుకోవాలన్న తపనను ఎస్ రవికుమార్ రెడ్డి గారు వ్యక్తపరిచారు. చిత్రగీతాల్లోని భావాల్ని వర్ణించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా వినిపించిన చిత్రగీతాలలో ఆత్మీయులు చిత్రంలో శిల్పి నవ్వుల నిన్ను చూడగానే అనే గీతం మరీ మరీ వినాలనిపించింది. చక్కని మధురమైన కార్యక్రమాన్ని సమర్పించిన ఎస్ రవికుమార్ రెడ్డి గారికి ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ పేరు పేరిన అభివాదాలు అంటూ ఈ అభిప్రాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుంచి జల్లి కృష్ణమూర్తి, సరోజ కృష్ణమూర్తి లిఖిల్ రాశారండి.
0: మార్కాపురం జిల్లా కరిగిరి నుండి షేక్ మస్తాన్ గారు ఈ విధంగా రాశారండి. 15 సందర్భంగా కవితాత్మకంగా ఈ ఉత్తరం రాశారు. రెపరెపలాడుతూ, చిరునవ్వులు చెందుతూ, భరతమాత మోమన ఆనందాల విరజిమ్ముతూ ఎగురుతుంది ఎగురుతుంది ముచ్చటైన జెండా, మన మువ్వన్నెల జెండా. ఈ చిరునవ్వు వెనుక ఎన్ని ప్రాణత్యాగాలో, ఎన్ని జైలు శిక్షలో, స్వాతంత్రం నా జన్మ హక్కు, ఎందరికో తుపాకీ తోట్లు, పన్నుల నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, గోబ్యాక్ నినాదాలు, ఇన్నిటిని జయించి రెపరెపలాడుతూ, చిరునవ్వులు చెందుతూ ఎగురుతుంది ఎగురుతుంది ముచ్చటైన జెండా, మన మువ్వనల జెండా అంటూ ఈ కవిత రాసిన వారు షేక్ మస్తాన్ గారు. కనిగిన నుండి ధన్యవాదాలండి. అభిప్రాయాలతో పాటు సందర్భోచితంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు రాసిన కవితాత్మక మాటలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలండి. ఏలూరు శ్రోతలు రఘుబీర్ సింగ్, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 27వ తేదీ శుక్రవారం ఏకచిత్రగానంలో వినిపించిన ఆస్తిపరులు సినిమా నుండి పాటలు విని ఆనందించాము. అలాగే 25వ తేదీ శనివారం పల్లె ప్రాంతాల్లో రంగస్థలలో భాగంగా సత్యహరిచంద్ర నాటకం, అడవి సీన్ నుండి రంగస్థల పద్యాలు, నారాయణ గారు గానం చేసిన పద్యాలు చాలా చాలా బాగున్నాయి, ధన్యవాదాలు. 26వ తేదీ ఆదివారం సాయంత్రం పల్లె ప్రాంతాల్లో బ్రహ్మంగారి తత్వాలు వినిపించారు, చాలా బాగున్నాయి, కళాకారులకు ధన్యవాదాలు అంటూ తమ అభిప్రాయాన్ని వ్రాశారు.
1: గత నెల 26వ తేదీన ఆదివారం ప్రసారమైన బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప జిల్లా ఖాదరాబాద్ ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు చేసిన ప్రోగ్రాం మాకు చాలా బాగా నచ్చింది. రఘు అనే అబ్బాయి చాలా చక్కగా వినిపించాడు. అలాగే హదర్సా అనే బాలిక చాలా బాగా పాడింది. ద్రాక్షాయణి అనే బాలిక కూడా ఎంతో బాగా కథ చెప్పింది. ఇలాంటి చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ మళ్లీ మళ్లీ వినాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్స్ వినిపించిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ ఈ అభిప్రాయాన్ని కొత్తపల్లి నుంచి అజయ్ గారు రాశారండి.

0: కృష్ణమూర్తి సరోజయ కృష్ణమూర్తి, వీరు ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి ఈ అభిప్రాయాన్ని రాశారండి. వేణుగోపాల్ నిఖిల్. 22వ తేదీ చిత్రసీమలో ఎస్ఎం భాషా గారు మధురమైన వ్యాఖ్యానంతో సినీ కవి దాశరథి గారి వర్ధన సందర్భంగా వినిపించిన పాటలు చాలా చాలా బాగున్నాయి. వాటికి తోడు వ్యాఖ్యానం కూడా మాకు నచ్చింది. ఆనాటి కార్యక్రమంలో ప్రసారమైనటువంటి పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి. ఎస్ఎం భాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
1: ఈ అభిప్రాయాన్ని కొమరోలు నుంచి డేవిడ్ రాజ్ గారు రాశారండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ప్రతి శుక్రవారం మహిళా భారతిలో 1:30 భట్టి విక్రమార్క భేతాల కథలు వినిపిస్తున్నారు. సృజన కుమారి గారు చక్కని వ్యాఖ్యానంతో మమ్మల్ని సంతోషపరుస్తున్నారు. వారికి ప్రసారం చేసిన కడప ఆకాశవాణికి మా వందనాలు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు వినిపిస్తారని, మాటలు పాటలు ప్రసారం చేస్తారని, ఆ రోజు రాత్రి 9:30 అలనాటి గీతాలు వినిపిస్తారని కోరుకుంటున్నాము. ఎస్ రవికుమార్ రెడ్డి గారు అందిస్తున్న పాత పాటలన్నీ వర్ణించి వేస్తారు, చాలా బాగుంటున్నాయి. కథానికలు, నాటికలు 6:30 పల్లె ప్రాంతాలు, జానపద గీతాలు, చక్కభజన గీతాలు ఇవన్నీ మమ్మల్ని చాలా సంతోషపరుస్తున్నాయి. జమునారాణి గారు మరణించారని రేడియో ద్వారా విన్నాము. ఆవిడ గారు చాలా సినిమా పాటలు పాడేవారు. వారికి భానుమతి గారికి బాగా తెలుసు అని విన్నాను. ఆకాశవాణిలో జాబ్ చేస్తున్న చిన్నవారికి పెద్దవారికి నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ రాశారండి.
0: ఇవన్నీ మనం ఉత్తరాలుగా శ్రోతల వద్ద నుండి అందుకున్న అభిప్రాయాలు. ఇప్పుడు వాట్సాప్ల ద్వారా శ్రోతలు పంపిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జమలమడుగు శ్రోతలు హసీనా, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 11వ తేదీ చిత్రమంజరిలో ఎస్ఎం భాషా గారు వినిపించినటువంటి పాటలు చాలా చాలా బాగున్నాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమానికి బదులుగా వాట్సాప్ మనోరంజనలో శ్రోతలు కోరిన పాటలు శ్రోతలందరూ కూడా పాత పాటలనే కోరుకోవడం జరిగింది. ఈ ప్రసారంలో వినిపించినటువంటి పాటలన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
1: వీరే రాశారండి. 12వ తేదీన బుధవారం ఉదయం 8:35 చిత్రమంజరిలో యువత స్ఫూర్తిని పొందే మాటలతో పాటు పాటలను కూడా ఎస్ రవికుమార్ రెడ్డి గారు వినిపించడం జరిగింది. మంచి పాటలను వినిపించిన ఎస్ రవికుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాశారండి.
0: వారే వ్రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. 12వ తేదీ హలో అభిరుచి కార్యక్రమంలో కోరిన పాటలు, 9:30 డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో స్త్రీలు సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అనారోగ్య సమస్యల గురించి, పరిష్కారాల గురించి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ కె మౌనిగారెడ్డి గారు చక్కటి సమాధానాలను అందించారు. ఈ కార్యక్రమం చాలా బాగుంది. అనుసంధానకర్తగా వ్యవహరించిన వారికి కూడా ధన్యవాదాలు. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కడప ఆకాశవాణికి ప్రత్యేక నమస్సులు అంటున్నారు.
1: 12వ తేదీన బుధవారం ఉదయం 11:00 2:15 చిత్రసీమలో 11:30 ఫిల్మీ గానేలో కృష్ణ తులసి గారు వినిపించిన పాటలు చాలా బాగా నచ్చాయి. మంచి పాటలు వినిపించిన తులసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాశారండి.
0: హసీనా గారే వ్రాసిన మరొక అభిప్రాయం ఈ విధంగా ఉంది. 13వ తేదీ చిత్రమంజరిలో సినీ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా వినిపించిన వారి జీవిత వివరాలు వినిపిస్తూ అలాగే పాటలు కూడా మంచి మంచి పాటలు వినిపించారు, అవన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
1: 13వ తేదీన గురువారం ఉదయం 11:00 చిత్రసీమలో శ్రీదేవి గారి జయంతి సందర్భంగా వివిధ హీరోలతో శ్రీదేవి గారు నటించిన తెలుగు చిత్రాల్లోని గీతాలను వినిపించడంతో పాటు నటించిన ఫిల్మీగానే హిందీ పాటల్లో కూడా శ్రీదేవి స్వయంగా పాడిన పాట చాందిని, మిస్టర్ ఇండియా లాంటి మంచి పాటలను ఎస్ రవికుమార్ రెడ్డి గారు వినిపించడం జరిగింది. తెలుగు హిందీ చిత్రగీతాలను వినిపించిన రవికుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాశారండి.
0: 13వ తేదీ గురువారం 2:15 చిత్రమంజరిలో ఒకే పదం ఆధారంగా, వాన అనే పదం ఆధారంగా పాటలు వినిపించారు, చాలా చాలా బాగున్నాయి. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన అంటే మంచి పాటలను వినిపించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు జమ్మలమడుగు శ్రోతలై.
1: వారే 14వ తేదీన శుక్రవారం ఉదయం 11:00 చిత్రసీమలో 11:30 ఫిల్మీగానేలో శ్రీమతి జి నిఖిత గారు వినిపించిన పాటలు మాకు చాలా బాగా నచ్చాయి అంటూ రాశారండి. అలాగే 14వ తేదీన శుక్రవారం రాత్రి 10:00 ఫిల్మీగానేలో వినిపించిన హిందీ పాటలు, 10:30 చిత్రసీమ అలనాటి గీతాల్లో పి సుధీర్ కుమార్ గారు వినిపించిన పాటలు మాకు చాలా బాగా నచ్చాయి అంటూ రాశారండి.
0: తాడిపత్రి శ్రోతలు మహాలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాస్తున్నారండి. ప్రతిరోజు ప్రసారమవుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు వింటున్నాం. ఆవలితీరం కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు వారి యొక్క జీవిత అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది, ధన్యవాదాలు. ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి కూడా ప్రత్యేక నమస్సులు అంటున్నారు. అలాగే 1:30 మహిళా భారతిలో కథానిక పాటలు కూడా చాలా బాగుంటున్నాయి. 2:15 వినిపించిన పాటలు కూడా నచ్చాయి. ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూనే 22వ తేదీ తాళ్లపాక చెప్పిన అన్నమయ్య కథ రూపకం చాలా బాగుంది, వారి గురించి వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది, తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నాం, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు.
1: 22వ తేదీన ఉదయం 8:30 గంటలకు దాశరథి కృష్ణమాచార్య వారి జయంతి సందర్భంగా వినిపించిన పాటలు, వారి గురించి మాటలు.

0: తో కూడిన మనోరంజని ఎంతో బాగుంది. వినిపించిన భాషా గారికి ధన్యవాదాలు. ఒక్కరోజు రేడియో వినుకుంటే ఎంతో వెలితిగా ఉంటుంది. చక్కగా రేడియో వినుకుంటూ పనులన్నీ చేసుకుంటూ ఎన్నో తెలియని విషయాలను తెలుసుకుంటున్నాం. అలా ఈ విధంగా వినుకుంటూ సాగిపోని ఈ జీవితం అంటూ రాశారండి.
1: జమలమడుగు శ్రోతలే రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 17వ తేదీ 2వ ప్రసారంలో వినిపించిన, అంటే మధ్యాహ్నం వినిపించిన పాటలన్నీ చాలా బాగున్నాయి. వినిపించిన అపర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాత్రి ప్రసారంలో వినిపించిన పాటలు కూడా మాకెంతగానో నచ్చాయి. అంటే అలనాటి గీతాల్లో ప్రసారమైన పాటలన్నీ కూడా మాకెంతగానో నచ్చాయి అంటున్నారు జమలమడుగు శ్రోతలు.
0: 18వ తేదీన మంగళవారం చరిత్రలో ఈరోజు అంశాలను కె ఆంటోనీ అమల్నాథ్ గారు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పర్యావరణం ఒక అవగాహన శీర్షికలో సోలార్ ఎనర్జీ మిషన్ల గురించి, సోలార్ విద్యుత్ గురించి, భారతదేశంలో ఏ రాష్ట్రాలు సోలార్ విద్యుత్ తయారు చేయడంలో ఏ స్థానాల్లో ఉన్నాయో కూడా కృష్ణ తులసి గారు తమ ప్రసంగంలో చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత యలమర్తి మధుసూదన్ గారు వినిపించిన కవితలు కూడా మాకు చాలా బాగా నచ్చాయి అంటూ రాశారండి.
1: జమ్మలమడుగు శ్రోతలే రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 18వ తేదీ మంగళవారం ప్రసారంలో 11 గంటలకు 11 గంటల 30 నిమిషాలకు వినిపించినటువంటి పాటలు మాకెంతగానో నచ్చాయి, ధన్యవాదాలు అంటూనే 18వ తేదీ మంగళవారం రాత్రి ప్రసారంలో మోషే గారు వినిపించిన పాటలన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
0: వీరే రాశారండి. 19వ తేదీన బుధవారం ఉదయం కాంతిరేఖల్లో ఎస్ శోభారాణి గారి కథానిక ఇబ్బంది బాబాయ్ గారు నాకు చాలా బాగా నచ్చింది. ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల సమయానుకూలతను కూడా దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని రచయిత చాలా చక్కగా స్పష్టం చేయడం జరిగింది. 8:35 చిత్రమంజరిలో ఎస్ రవికుమార్ రెడ్డి గారు కొత్త చిత్రంలోని గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు వినిపించడం జరిగింది అంటూ రాశారండి.
1: వీరే వ్యాసం మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. బుధవారం 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోరణ కార్యక్రమంలో పెద్దల ఆరోగ్యానికి అవసరమయ్యే టీకాల గురించి ఫిజీషియన్ డాక్టర్ ఎం శ్రీ మాధుర్యారెడ్డి గారు చాలా విలువైన విషయాలను శ్రోతలు అడిగినప్పుడు చెప్పారు. ఈ కార్యక్రమం చాలా ఉపయుక్తంగా ఉంది, మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు.
0: వీరే రాశారండి. 19వ తేదీన బుధవారం రాత్రి 8 గంటలకు చిత్రసీమలో 9:30 చిత్రసీమ అలనాటి గీతాల్లోని 80-90 దశకంలో వచ్చిన చిత్రాల్లోని పాటలను కె భాస్కర్ శర్మ గారు వినిపించడం జరిగింది అంటూ రాశారండి.
1: జమ్మలమడుగు శ్రోతలే రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. 20వ తేదీ గురువారం 2:15 ప్రసారమైన చిత్రసీమలో వి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారు గానం చేసిన కొన్ని మధురమైన పాటలను వినిపించారు, చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు.
0: 20వ తేదీన గురువారం ఉదయం 8:35 చిత్రమంజరిలో ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాత పద్మనాభం గారి జయంతి సందర్భంగా ఎస్ఎం బాషా గారు పద్మనాభం కడప జిల్లా సింహాద్రిపురం వాసులని వివరాలు, అలాగే వారు నటించిన నిర్మించిన చిత్ర వివరాలను కూడా తెలియజేస్తూ మంచి పాటలను వినిపించారు, మాకు చాలా బాగా నచ్చాయి, మంచి పాటలను వినిపించిన బాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాశారండి.
1: ఏలూరు శ్రోతలు రాధా, మున్నా, సుగురాబాయి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. ఆదివారం ప్రసారమైన భక్తిరంజనిలో క్రైస్తవ భక్తి గీతాలు విని ఆనందించాము. కాంతరేఖల్లో చరిత్రలో ఈరోజు, అలాగే మీ ఉత్తరాల కార్యక్రమంలో శ్రోతలు వెలుబుచ్చిన అభిప్రాయాలను చాలా అర్థవంతంగా చదివి వినిపించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విజ్ఞాన సమాచారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది అందిస్తున్న ఆంటోనీ అమల్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మహిళాభారతి కార్యక్రమంలో పాటల పాలికలో శ్రావణ మాస విశిష్టత గురించి సరైన మాటలు, చక్కటి పాటలు కూడా వినిపించారు, వినిపించిన విజయశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు ఏలూరు శ్రోతలు.
0: వీరే రాశారండి. 17వ తేదీన సోమవారం భక్తిరంజనిలో శివకీర్తనలు విని తరించాము. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మైసూరు టి చౌడయ్య గారి వయలిన్ వాదనం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు. మహిళా భారతి కార్యక్రమంలో మహిళా సాధికారత వార్తలు విని ఆశ్చర్యం పొందాము. నిర్వహించిన అపర్ణ గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. అందమే ఆనందం శీర్షికన ఇంగిత జ్ఞానం గురించి వివరిస్తూ దానికి కావలసిన 6 సూత్రాలు వివరాలను అందించిన సృజనకుమారి భూమిరెడ్డి గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. సాయంత్రం ప్రసారమైన పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ సుబ్బరాయుడు బృందం గానం చేసిన చక్కభజన గీతాలు మాకు చాలా బాగా నచ్చాయి, ఆ బృందానికి మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారండి.
1: వారే రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. మహిళా భారతిలో మూత్రనాళ సమస్యలు, నివారణ మార్గాల గురించి సాయి ప్రసూన గారితో కృష్ణ తులసి గారు జరిపినటువంటి పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. అలాగే సాయంత్రం పల్లె ప్రాంతాల కార్యక్రమంలో నీలకంఠం బృందం వారు ఆలపించిన జానపద గీతాలు కూడా మాకు నచ్చాయి. 19వ తేదీ 9:30 ప్రసారమైనటువంటి డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోరణి కార్యక్రమంలో వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు ఏ వయసుల్లో ఎటువంటి టీకాలు తీసుకోవాలి ఈ అంశం గురించి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ శ్రీ మాధుర్యారెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు మాకెంతగానో నచ్చాయి, అనుసంధాన

0: కర్తకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు ఏలూరు శ్రోతలు. ఇవన్నీ శ్రోతల వద్ద నుండి అందుకున్నటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కార్యక్రమాల మీద. మళ్లీ వచ్చేవారం శ్రోతలను మీ ఉత్తరాల కార్యక్రమంలో కలుసుకుంటాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటున్నది ఎస్ రవికుమార్ రెడ్డి,
1: ఎం కృష్ణ తులసి. నమస్తే.

0: మీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాలకు జవాబులు విన్నారు. మీకు అందించిన వారు శ్రీఎస్ రవికుమార్ రెడ్డి, కుమారి ఎం కృష్ణ తులసి.
1: శ్రీ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ రిమ్స్ దగ్గర క్రిస్టియన్ లేన్ కడప. మన కడపలోని శ్రీ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కన్సల్టేషన్ తో పాటు 3,000 రూపాయలు ఖరీదు చేసే వీనస్ డాప్లర్ స్కానింగ్ ఈ నెల ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉచితంగా చేయబడును. శ్రీ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ రిమ్స్ దగ్గర క్రిస్టియన్ లేన్ కడప.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్.
4: ఈ వారం విజ్ఞాన విశేషాల సమాహారానికి స్వాగతం. క్యాన్సర్కు కీమోస్థానంలో స్మార్ట్ ఔషధం అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వం వెల్లడి. కీమోథెరపీ స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం RK-251 అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం క్యాన్సర్ కణాలే లక్ష్యంగా పనిచేస్తుందని, ఇది అందుబాటులోకి వస్తే కీమోథెరపీ అవసరం ఉండదని పేర్కొంది. కీమో వల్ల ఆరోగ్య కణాలకు హాని కలిగే అవకాశం ఉంటుందంటూ కొత్త విధానం వల్ల ఆ పరిస్థితి తలెత్తదని వివరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, AISST చెందిన ఆశీస్ బలా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుహాటీకి చెందిన KP బాబక్ కలిసి ఈ ఔషధాన్ని రూపొందించారు. క్యాన్సర్ కణాలు తరచూ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ను అధికంగా విడుదల చేస్తుంటాయి. అవి హానికారకమైన మాలిక్యూల్స్. క్యాన్సర్ కణంలోకి RK-251 ప్రవేశించగానే ROS స్థాయిలో ఔషధం క్రియాశీలతను ట్రిగ్గర్ చేస్తాయి. ఫలితంగా NBD-HEX అనే యాంటీ క్యాన్సర్ సమ్మేళనం విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ కణాలు మనుగడ సాగించడానికి, చికిత్సను నిరోధించడానికి ఉపయోగించుకునే ప్రోటీన్లను అడ్డుకుంటుంది. ప్రీ క్లినికల్ అధ్యయనాల్లో RK-251 ఔషధం తీవ్రమైన NNNEG రొమ్ము క్యాన్సర్ కణాలపై బలమైన ప్రభావాన్ని చూపిందని, అదే సమయంలో ఆరోగ్య కణాలను దెబ్బతీయలేదని, తదుపరి పరిశోధన చేయడానికి RK-251 ఔషధం అర్హత సాధించిందని, రోగుల్లో ఈ ఔషధాన్ని పరీక్షించడానికి మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఈ ఔషధం వివరాలు ACS జర్నల్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. AI విజన్తో ప్రమాదాలకు చెక్. బెంగళూరులో యువ ఇంజనీర్ గౌరవ్ సేన్ సాధన. రహదారులపై గుంతలు, రద్దీలు దేశంలోని ప్రతి నగరాన్ని పట్టిపిడుస్తున్నాయి. బెంగళూరు సిలికాన్ సిటీగా ఎంత ఖ్యాతి పొందిందో అస్తవ్యస్తమైన రహదారులతో అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. రోడ్లపై గుంతలతో వాహనాలు పాడటమే కాకుండా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఈ సమస్యను అధిగమించడానికి ముందడుగు వేశారు నగరానికి చెందిన యువ ఇంజనీర్ గౌరవ్ సేన్. కృత్రిమ మీద AI సహాయంతో రహదారులపై గుంతలను ముందుగానే గుర్తించి తప్పించుకోవటమే కాకుండా వాటిని రూపుమాపి రోడ్లను బాగు చేయడానికి ఫిర్యాదు ఇచ్చే యాప్ను రూపొందించారు. కారులోని డాష్ క్యామ్, GPS, యాక్సెస్ యాక్సిలరోమీటర్ను AI సహాయంతో అనుసంధానించి ప్రత్యేక డేటాబేస్ ను తయారు చేశారు. వీటితో రూపొందించిన AI విజన్ మోడల్ సాఫ్ట్వేర్ ద్వారా గుంతలను గుర్తించి జాగ్రత్త

పడటంతో పాటు సదరు రహదారులను నిర్మించి గుత్తేదారులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలియజేశారు. జంజీ కోసం రోజుకో వర్సిటీకి కేంద్ర మంత్రులు. నవతరం యువతకు చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు రోజుకో విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటనేది నేరుగా వారి నుండి తెలుసుకోనున్నారు. కేంద్ర సంక్షేమ పథకాల గురించి వారికి వివరించనున్నారు. జంజీ ఆందోళన నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. యూనివర్సిటీలకు మంత్రులకు మధ్య సమన్వయం చేసే బాధ్యతను విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాలకు అప్పగించింది. ఆగస్టు 19 నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఇది ప్రస్తావనకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో కేంద్ర మంత్రులు చురుగ్గా ఉండాలని, ముఖ్యంగా తమ పోస్టులతో యువతకు చేరువ కావాలని ఈ సమావేశంలో భావించారు. ఎనభైవ స్వాతంత్ర వేడుకల్లో తొలిసారి వందేమాతరం. 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ. నెహ్రూ తర్వాత అత్యధికంగా 13 సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన నేతగా రికార్డు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ఆగస్టు 15 ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధికంగా జాతీయ జెండాను ఎగరేసిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని 75 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతీయ గేయం వందేమాతరంలోని 6 చరణాలను తొలిసారిగా స్వాతంత్ర వేడుకల్లో ఆలపించారు. ఆర్మీ బ్యాండ్ ఈ ట్యూన్ ను వినిపించింది. ఆ తర్వాత ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025. 17 మందికి అర్జున అవార్డులు ప్రకటించిన కేంద్రం. 2025వ సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ క్రీడా పురస్కారాలను ఆగస్టు 18 ప్రకటించింది. 17 మంది అర్జున అవార్డులు వరించగా అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేలరత్న అవార్డును ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు. అర్జున అవార్డులు అథ్లెటిక్స్ లో తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్ లో ట్రీసా జాలి, పుల్లెల గాయత్రి గోపిచంద్, బాక్సింగ్ లో నరేంద్ర బెర్వాల్, చెస్ లో విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్ముఖ్, పారాషూటింగ్ లో ధనుష్ శ్రీకాంత్, హాకీలో లాల్ రెమ్సియామి, రాజ్ కుమార్ పాల్, కబడ్డీలో సుర్జిత్ పూజా, పారాషూటింగ్ లో రుద్రాన్ష్ ఖండేల్వాల్, పారా అథ్లెటిక్స్ లో ఏక్తా బ్యాన్, రోయింగ్ లో అరవింద్ సింగ్, షూటింగ్ లో అఖిల్ షియోరాన్ ఈ అవార్డులను అందుకున్నారు. జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం. మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో నిరంతరం లభించే శక్తిని రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. దీన్నే తరిగిపోని శక్తిగా పేర్కొంటారు. సౌరశక్తి, పవనశక్తి, నీటి శక్తి, తరంగశక్తి, టైడల్ శక్తి, భూతాప శక్తి, జీవ ఇంధనం, బయోగ్యాస్ మొదలైనవి దీనికి ఉదాహరణలు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, కాలుష్య రహితాలు. పునరుత్పాదక శక్తి వనరుల ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఆగస్టు 20 జాతీయ పునరుత్పాదకత శక్తి దినోత్సవంగా నిర్వహిస్తారు. దీన్నే అక్షయ్ ఊర్జా దివస్ అని కూడా పిలుస్తారు. ప్రకృతిలో పరిమితంగా లభించే వనరుల వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక వనరులు వాడేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో విద్యుత్ లోటు ఉంది. అయితే 2026 జనవరి 31 నాటికి మన దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 520,511 మెగావాట్లు. ఇందులో శిలాజ ఇంధనాల వాటా 248,546 మెగావాట్లు. కాగా శిలాజేతర ఇంధన వనరుల వాటా 271,969 మెగావాట్లు. మొత్తం సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం వాటా 263,189 మెగావాట్లు. పునరుత్పాదక శక్తి స్వీకరణను వేగవంతం చేయడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంది. ఇవండి ఈ వారం చోటు చేసుకున్న విజ్ఞాన విశేషాల సమాహారం.

ఈనాటి కాంతి రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఈ మాసపు పాట ప్రసారమవుతుంది.

హేమాసుపు పాట వింటారు. రచన శ్రీ ఎస్డిజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలశ్రీలత.

మీరింతవరకు ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ప్రాజెక్టుకి 45 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజండ్లా పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్బంగా అజిత మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ది చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించేవారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీరాంజీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న వీబీ జీరాంజీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్టేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్దిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమర నారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితార్ కృతి గణనాథాయ.

కార్యక్రమంలో తరువాత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన కరుణించుట ఇది సమయము, సింధు మందారి రాగం, ఆదితాళం.

తరువాత త్యాగరాజస్వామి కీర్తన, మార వైరి రమణి, నాసికాభూషణి రాగం, ఆది తిస్రగతి తాళం.

కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన, తిరుతిరు జవరాల గంభీర నాటరాగం, తిస్ర ఏకతాళం.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఈ మధ్యాహ్నం 2:30 ప్రసారమవుతున్న బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప మారుతి సీజీఆర్ ఇంగ్లీష్ మీడియం బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు. ఈడియట్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గానం చేసిన గీతం చక్రి సంగీత సారథ్యంలో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: సర్దుబాటు అయింది.
3: దేనికి?
2: చిన్ని ఫీజ్ కి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
1: చిత్రమంజరిలో తరువాత తెలుసు కదా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట.

0: ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: శ్రీ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఓల్డ్ రిమ్స్ దగ్గర, క్రిస్టియన్ లేన్, కడప. కడుపు నొప్పులు, అపెండిసైటిస్, పిత్తాశయంలో రాళ్లు, రొమ్ములో గడ్డలు, థైరాయిడ్ లో గడ్డలు, హెర్నియా, ఫైల్స్, ఫిస్టుల్లా, కాలిన గాయాలు, కాలిపుండ్లు మరియు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లతో పాటు అత్యవసర కేసులు అన్ని వేళల్లో చూడబడును. ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ మరియు రియంబర్స్మెంట్ కోసం బిల్లింగ్ సౌకర్యం కలదు.
5: తర్వాత వినండి తమన్ సంగీత సారథ్యంలో రేవంత్ స్నిగ్నస్ ధర్మాస్ గానం చేసిన బ్రో చిత్రగీతం.

0: ఇంట్రో ఆపు, దుమ్ము లేపు.
1: డాన్స్ బ్రో. లైక్ బ్రో.

చిత్రమంజలు తర్వాత వినండి. వాల్తేరు వీరయ్య చిత్రం కోసం మికా సింగ్ గీతామాధురి గానం చేసిన గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చిత్రమంజల్లో చివరగా వినండి, ఖుషీ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ చిన్మయ్య గారం చేసిన గీతం, సంగీతం అబ్దుల్ వాహాబ్.

చిత్రమంజరి వింటున్నారు. 10:15 వాట్సాప్ మనోరంజన శీర్షికన మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 10:00 వస్తోంది ప్రకటించిన వార్తావాహిని మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఆకాశవాణి ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల రెండవ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశాభివృద్దిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్దతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్టపతి సూచించారు.
0: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులు

0: తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ ఇతర సామాజిక అభివృద్ది రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: 5 బహుత్ బడే ఫైసలే లియే హై. పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ 5వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా 3rd and 4th లైన్ ఔర్ 5వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామడి హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
0: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్టాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్టేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
1: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్దిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
0: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్టాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ CIAT-3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన

0: వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
1: హమారి సురక్షా వ్యవస్థకే ఇతిహాసమే ఏక్ మీల్ కా పత్తర్ హై హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి

0: దృఢ ప్రతిబద్ధత జీవంత ప్రతీక.
1: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను, నందన్ నీలేఖని కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ది, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
1: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
3: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, అది కూడా సడన్ గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
2: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
1: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్దంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
2: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్, సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు,

0: సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
2: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈడీసీఏపీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
0: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన వాట్సాప్ మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా పాటను కోరిన శ్రోతలు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పల గ్రామం నుండి జాను, మధు, నిక్కి, కావ్య, హన్వి, కార్తిక్ వీరందరూ కోరిన పాట అవతారం చిత్రం నుండి.

0: చక్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ప్రార్థన కోరిన శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినవ్, సాయి కిరణ్ వీరు కోరిన పాట బావా మర్దళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, స్వరకల్పన చక్రవర్తి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరిన శ్రోతలు ముత్తులూరు గ్రామం నుండి దేవాంశిగా రిషిధర్, వీరు కోరిన పాట గుంటూరు కారం చిత్రం నుండి సాహితీ సాయికృష్ణ పాడిన పాట విందాం.

ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వాట్సాప్ మనోరంజని వింటున్నారు. ఈ మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప రవీంద్రనగర్లోని మారుతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వినవచ్చు. మధ్యాహ్నం 3:00 దేవయాని నాటకం ప్రసారమవుతుంది. వాట్సాప్ మనోరంజన్లో తర్వాత పాటను వినిపించమని కోరిన శ్రోతలు చౌటుప్పల నుండి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరందరూ కోరిన పాట, అశోక్ చిత్రం నుండి హరిహరన్ వర్ధిని పాడిన పాట. వీరి కోసం ఈ పాఠం.

ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అన్నా చెల్లెలి అనుబంధాన్ని తెలిపే రాఖీ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ మాటలు పాటలతో కూడిన పాటల పల్లకి వింటారు సమర్పణ శ్రీమతి విజయశ్రీ. వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాటను కోరిన శ్రోతలు జమ్మలమడుగు నుండి హసీనా, సాదియా, సుమయ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరిన పాట ఆడబ్రతుకు చిత్రం కోసం పి. సుశీల పాడినది.

ఈ సాయంత్రం 5:15 యువవాణిలో గెలీలియో రూపకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై రేడియో ప్రసారాలు వినవచ్చు. వాట్సాప్ మనోరంజన్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి రాజా, భారతి, ఆదిత్య, వంశీకృష్ణ, నరసప్ప వీరందరూ కోరుతున్న పాట ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరందరి కోరికపై ఈ పాట.

వాట్సాప్ మనోరంజని టైప్ చేసేటప్పుడు మీరు ఊరి పేరు కూడా టైప్ చేస్తే బాగుంటుంది. ఇందులో ఏ ఊరి వారో తెలియజేయలేరు. రాధిక, చిత్ర, భవ్య, నవ్య, సమత వీరంతా కోరుతున్న పాట ఆత్మీయులు చిత్రం కోసం సుశీల పాడిన దాశరథి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వీరందరి కోరికపై ఈ పాట.

వాట్సాప్ మనోరంజన్లో తర్వాత పాటను వినిపించమని కోరిన శ్రోతలు కడప నుండి విజయ, రాధ, వీణ, వెంకట సుబ్బమ్మ వీరందరూ కోరుతున్న పాట శివ చిత్రం.

వాట్సాప్ మనోరంజన్లో చివరి పాట. పాటను వినిపించమని కోరిన శ్రోతలు ప్రొద్దుటి నుండి లావణ్య, రాజు, స్వప్న, గీత వీరందరి కోరికపై మల్లెపూ చిత్రం నుండి భరత్రాణి పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు వాట్సాప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పోస్ట్ బాక్స్ నంబర్ 111 కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత రాధా సమేత కృష్ణ మిశ్ర యమన్ రాగం ఏకతాళం.

మీరింతవరకు కె విజయ్ గారి వేణుగానం విన్నారు. ఈ కార్యక్రమానికి కీబోర్డ్ సహకారం అందించిన వారు హరికృష్ణ, తబలా సహకారం అందించిన వారు చంద్రశేఖర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కి కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక

0: దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్ఝీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్ఝో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది.

0: భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు విందాం. కార్యక్రమంలో ముందుగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం నుండి ఎర్రంరాజు, స్వప్నగారులు కోరుతున్న పాట 18 Pages చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన గీతం. ఈ గీతానికి స్వరాలు కూర్చున్నది గోపీసుందర్.

ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకిలో అన్నా చెల్లెళ్ల అనుబంధం అన్న అంశం గురించి మాటలు పాటలు వినవచ్చు.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: జస్ప్రీత్ జార్జ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఉప్పెనా చిత్రంలోని గీతాన్ని వినిపించమని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ సిద్ధుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, దొడ్ల లక్ష్మణ్, గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దొడ్ల సత్తమ్మ, దుర్గయ్య, జగన్ స్వామి, రాజుకోటి, మీనమ్మ, దొడ్ల దుర్గయ్య, లావణ్యమ్మలు ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వీరికోసం ఈ పాట.

0: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో వినండి. ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: ఉత్తరాల మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం శ్రోతలైన కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయలు కోరుతున్న పాట. వీరు కోరుతున్నది శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, మోహన్ భోగరాజు, రమ్యా బెహరా ఆలపించిన శ్రీమణి గీతం. సంగీతం మిక్కీ జే మేయర్. వీరి కోసం ఈ పాట.

ఈనాటి మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప మారుతి సిజీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. మనోరంజనిలో తర్వాత నంద్యాల జిల్లా నొస్సం గ్రామం నుండి ప్రకృద్దీన్ రహమున్నీ అబ్దుల్ కలాం కొట్టం సుబ్బరాయుడు అప్సాన్ ఇషాన్ వీరందరూ ఉత్తరం రాశారు. కిరాయి కోటిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి గీతం వినిపించమని. వీరికోసం ఈ పాట.

0: మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో పాటు అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండటం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది. లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. మనము తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే పర్యావరణం కాలుష్యమవుతోంది. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగేలా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం 7:15 మీ కాంతిరేఖల్లో తప్పక వినండి. పర్యావరణం ఒక అవగాహన.
1: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి శివమ్మ, సుభాంజనేయరెడ్డి, లక్ష్మి, నాగ వినయవర్ధన్ రెడ్డి, నాగ అభినయరెడ్డి, బి వెంకట్రెడ్డి, జయమ్మ, ధరణీశ్వర్ రెడ్డి, నిత్విక్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రజిత, వీరందరూ ఉత్తరం రాశారు. లవకుశ చిత్రం కోసం సుశీల జమునారాణి గానం చేసిన సముద్రాల సీన్

మనోరంజనిలో చివరగా వైఎస్ఆర్ కడప జిల్లా కే వెంకటాపురం గ్రామం కొండాపురం మండలం నుండి గదారపు పెద్దబాబు, చిన్నబాబు, జయనాభి, పెద్దబావమ్మ, చిన్నబావమ్మ, మాబూబాషా, జహరాబి, సుహానా, షరీనా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన దేవులపల్లి గీతం. సంగీతం రమేష్ నాయుడు. వీరి కోసం ఈ పాట

మీరింతవరకు మనోరంజని ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మీరు కూడా మీ మనసుకు నచ్చిన పాట రేడియో నోట వినాలనుకుంటే వెంటనే ఉత్తరం రాయండి. మా చిరునామా మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప, పిన్కోడ్ 516001. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:00.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

మీరు విన్న ఆ పాట ఒక్కడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన మణిశర్మ గీతం. ఈ గీతాన్ని వినిపించమని ఉత్తరం రాసిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత. తర్వాత పాట మల్లెపువ్వు చిత్రం కోసం

ఈ పాటను వినిపించమని కోరిన వాళ్ళు జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి అనుమల్ల రాజేష్, లలిత, మోక్షిత, రాజేశ్వరి, నాగరాజు, అన్మల్ల హంసిని, నయన, హరిణి, మణిదీప్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిచంద్ర. మీరింతవరకు మనోరంజని ఉత్తరాల ద్వారా కూరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million youth joined today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలిదశలో మే 15వ తేదీన 1523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15వ తేదీన 3231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15వ తేదీన 2311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15వ తేదీన మరో 2995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్దతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై

0: నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకుని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్లి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారుగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకొని ఇప్పుడు 2 లక్షల వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈ రోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో 1877 ఆగస్టు 23వ తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రసిద్ది చెందారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ది వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి మాట్లాడుతూ,
2: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడి

0: ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్దంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్టంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి పాటల పల్లకీ కార్యక్రమంలో అన్నా చెల్లెళ్ల అనుబంధం అన్న శీర్షికతో మీ ముందుకు వస్తోంది మీ విజయశ్రీ. సృష్టిలో అమ్మానాన్నల ప్రేమ అమూల్యం. ఆ తర్వాత ఆ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచేది ఒక్క అన్నయ్యే. అమ్మలోని సగం, నాన్నలోని సగం, ఈ రెండింటి కలయికే అన్న. అమ్మానాన్నల ప్రేమానురాగాలను కలగల్పి తన చెల్లెలిపై పంచే అన్నయ్యకు అతడే సాటి. కుటుంబం బాధ్యతలను భుజాన మోస్తూ అన్నీ తానే నిలబడతాడు తాను. తన చిట్టి చెల్లెలిపై ఆ అన్నయ్య కురిపించే మమకారాల జల్లులు మాత్రం మధుమాసంలో విరిసిన పూలవానలా మనసులను మురిపిస్తాయి. పవిత్ర బంధానికి ఆత్మీయతను అద్దితే ఆ అపురూప సంబంధమే అన్నా చెల్లెళ్ల అనుబంధం. మరి ఆ మధురమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అన్నా చెల్లెళ్ల ప్రేమను చాటిచెప్పే ఈ పాటను వినేద్దాం.

0: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఒకే రక్తాన్ని పంచుకుని, ఒకే గర్భం నుంచి జన్మించి, ఒకే కుటుంబపు గొడుగునీడలో పెరిగే అన్నా చెల్లెళ్ల అనుబంధం మాటల కందని మధురమైనది. చిన్ననాటి ఆటపాటలు, గిల్లికజ్జాల నుంచి జీవితంలోని ఎన్నో మలుపుల వరకు ఒకరికొకరు తోడుగా నిలుస్తారు వారు. ఆ మధురమైన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఒక పాటను విందాం.

అన్నయ్య తన చిట్టి చెల్లెలి బాధ్యతలను స్వీకరిస్తూ ఆమెకు అండగా నిలుస్తూ ఒక రక్షణ కవచంలా మారతాడు. చెల్లెలికి తల్లిదండ్రుల తర్వాత స్థానం అన్నయ్యదే. అందుకే ఆమె దృష్టిలో అన్నయ్య అంటే కేవలం ఒక బంధం కాదు, అతని సన్నిధే తనకు గొప్ప పెన్నిధి. అలా ఒకరికొకరు తోడునీడగా ఎదిగిన వారి అనుబంధాన్ని మరింత మధురంగా గుర్తుచేసే ఈ పాటను వినేద్దాం.

చిన్ననాటి ఆటపాటలతో పెరిగిన చెల్లికి పెళ్ళీడు రాగానే వివాహం అనే బంధంతో ఆమెను పుట్టింటిన విడిచి అత్తారింటికి పంపించాల్సి వస్తుంది. చెల్లెలి పెళ్లిని ఘనంగా జరిపించాలని, ఆమెను గొప్పింటి కోడలిగా చూడాలని, ఆమె కళ్లలో సంతోషం చూడడానికి ఎలాంటి త్యాగానికైనా వెనుకాడడు అన్నయ్య. చెల్లెల్ని అత్తారింటికి సాగనంపే ఆ క్షణంలో మాత్రం అన్నయ్య గుండె పసిపాపలా మారిపోతుంది. కన్నీళ్లు ఆపుకోలేక రోధిస్తాడు. అటు చెల్లెలి గుండె కూడా శోకసంద్రమే.

కాలం మరికొంత ముందుకు సాగగా తన చెల్లెలు తల్లిగా మారబోతోందని తెలిసినప్పుడు ఆ అన్నయ్య ఆనందానికి అవధులు ఉండవు. చెల్లెలి సీమంతాన్ని అత్యంత వైభవంగా జరిపి మురిసిపోతాడు. తనను మామయ్య అని పిలిచే ఆ చిన్నారి కోసం ఎదురుచూస్తూ ఆ మురిపాన్ని మనకు కళ్లకు కట్టినట్టుగా చూపించే ఈ పాట ద్వారా.

0: చెల్లెలికి బిడ్డ పుట్టిందనే వార్త విన్న క్షణం అన్నయ్య ఆనందానికి అవధులు ఉండవు. చెల్లెలి బిడ్డను చూడాలని, మేనల్లుడినో మేనకోడెలనో ఎత్తుకుని మురిసిపోవాలని సంతోషంగా సారెతీసుకుని బయలుదేరే అన్నయ్య మనస్సును ఆవిష్కరించే ఈ పాట వినేద్దాం.
1: మేనత్త కూతురివే మెరుపై.

ఒకరి సంతోషంలో మరొకరు నవ్వడం, ఒకరి బాధలో మరొకరు కన్నీరు పెట్టుకోవడం. కాలం మారినా, దూరం పెరిగినా, జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా మారనిది ఒక్కటే, అన్నా చెల్లెళ్ల ఆత్మీయత. పుట్టుక నుంచి జీవితాంతం వరకు ఆదర్శంగా నిలిచే ఈ పవిత్ర బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నయ్య అంటే చెల్లెలికి ఒక భరోసా, చెల్లెలంటే అన్నయ్యకు ఒక అపురూపమైన కానుక. అందుకే రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ ప్రేమమూర్తుల పవిత్ర బంధాన్ని మరోసారి మనసారా గుర్తు చేసుకుంటూ ఈ పాట.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

ఈ వారంలో రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెళ్లకు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి పాటల పల్లకిని ముగిస్తున్నది మీ విజయశ్రీ.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: BRICS Sports Ministers meeting underway in Visakhapatnam, Andhra Pradesh. External Affairs Minister Dr. S. Jaishankar to embark on a two-day visit to Russia today. Orange alert for heavy to very heavy rainfall issued for isolated places over Chhattisgarh, Odisha and coastal Andhra Pradesh today. Iran warns neighbours against joining US economic campaign against Tehran. In cricket, second and final test match of the series between India and host Sri Lanka underway in Colombo. And in the FIH Hockey World Cup, Indian women to take on Australia in a must-win match for a semi-final berth tonight. And with that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం విక్రమ్ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. ఈ గీతానికి సంగీతం చక్రవర్తి.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం కళ్యాణి మాలిక్.

0: పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతుజాతుల రూపంలో మన చుట్టూ ఉన్నది ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమైనది. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిమాణంలో పోగయ్యాయి. దీనివల్ల ప్రతి చోట వీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తోంది, పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీన్నే మనం పొల్యూషన్ అంటున్నాం. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ తనవంతు చేయవలసిన కొన్ని కర్తవ్యాల గురించి, బాధ్యతల గురించి పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 7:15 కాంతిరేఖల్లో. తప్పక వినండి పర్యావరణం ఒక అవగాహన.
1: చిత్రసీమలో చివరగా వినండి ఘర్షణ చిత్రం కోసం వాణి జయరాం ఆలపించిన రాజశ్రీ గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఈనాటి బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నవారు కడప నగరం రవీంద్రనగర్లోని మారుతి సిజీఆర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల బాలబాలికలు. మరి ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం.
1: ఉన్నది ప్రకృతి,

0: హాయ్, కడప రవీంద్రనగర్ శ్రీ మారుతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బాలబాలికలు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం వింటారా? ముందుగా 7th క్లాస్ చదువుతున్న సుశాంత్ వినాయక ప్రార్థనతో మొదలు పెడుతున్నాడు.
1: మై నేమ్ ఇస్ సుశాంత్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం. కళావదార తంసకం విలాసిలోక రక్షకం. అనాయకైక నాయకం వినాశితైత దైత్యకం. నతాశుభాషు నాశకం నమామితం వినాయకం. నమామితం వినాయకం. గణేశాయ నమః. గణేశాయ నమః. గణేశాయ నమః.
0: పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయు, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. అవధానం అనేది మన తెలుగు సాహిత్యానికి మాత్రమే ఉన్న గొప్ప ప్రక్రియ. మన కడపకు చెందిన మహాసహస్రవధాని బ్రహ్మ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ప్రసంగంలో ఒక సంస్కృత కవి చెప్పిన అందమైన శ్లోకాన్ని మన 8th క్లాస్ శ్రీరామ సంతోష్ వివరిస్తాడు.
2: అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీరామ సంతోష్. రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం జరుగుతోంది. అప్పుడు రాముడు ఎడమ చేత్తో ధనస్సును పట్టుకొని, కుడి చేత్తో ఆ ధనస్సుకున్న నారిని పట్టి ఆకర్ణాంతం అంటే చెవులు దాకా లాగి వదలడానికి సిద్ధమయ్యాడు. అలా సిద్ధమయ్యి బాణం వదులుతున్న సందర్భంలో కుడి చేతికి ఎడమ చేతికి, రాముడి కుడి చేతికి రాముడి ఎడమ చేతికి మధ్య జరిగిన సంభాషణే ఇప్పుడు నేను చెప్పబోతున్న శ్లోకం. రా

అవునా అని ఆ రెండింటి మధ్య సంభాషణ జరిగింది. దీని అర్థం ఏంటంటే, ముందుగా ఎడమ చెయ్యి కుడి చేత్తో భోగే కర్మని భోజనేచ పురత యుద్ధేక తం లజ్జతే అని క్వశ్చన్ అడిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, బాగా రాముడితో కలిసి తినడానికి, మంచి పనులు చేయడానికి, దానం ఇవ్వడానికి, తీసుకోవడానికి అన్నిటికీ నువ్వే ముందుంటావే, యుద్ధం వచ్చేసరికి భయపడి నన్ను ముందరికి పంపించి నువ్వే వెనక్కి వెళ్ళిపోయావా అని ఎడమ చెయ్యి కుడి చేత్తో అడిగిందంట. సోపి అన్యం పునద బ్రవీత్. తర్వాత కుడి చెయ్యి నహి నహి కాదు కాదు, ప్రష్టం జగత్స్వామినం. జగత్స్వామి అంటే రాముడిని ఒకటి అడగడానికి వెళ్ళాను అని అందిందంట. ఏమని అడిగింది? చింద్యాం రావణ వక్త్ర పంక్తి అంటే రావణాసురుడికి వరుసగా 10 తలలు ఉంటాయి కదా, ఆ 10 తలను ఒకేసారి నరికేయాలన్నా అదవా అంటే ఆర్ లేకపోతే ఏకైక మే వాదన అంటే ఒక్కొక్కరికొక్కరుగా నరికేయాలనా అనిందంట. సంస్కృతంలో మాట్లాడితే

0: ఇలా ఉంటుందో ఈ చక్కని సంభాషణ. 8th క్లాస్ ఆస్మా సారా జైబా సర్దారు నిసా ముకుత విందమ్మా సరదాగా.
1: నా పేరు ఆస్మా సారా, నేను 8వ తరగతి చదువుతున్నాను. అది కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే ప్రాంతం. ఒక చిన్న అమ్మాయి అంటే 1వ తరగతి చదువుతున్న అమ్మాయి అనుకోండి, చేతిలో ఏదో పట్టుకొని వెళుతూ ఉంది. ఎదురైన ఒక పెద్దావిడ పలకరించింది. అమ్మాయి జవాబు చెప్పింది. వినండి వీరిద్దరి సంస్కృతం సంభాషణ.
2: కాత్వం భావే
3: కంచనమాళ
2: కస్య పుత్రి
3: కనకలతాయ
2: హస్తే కింతే
3: తావీపత్రం
2: కావరేఖ
3: కక్క ఘగ్గ.
1: విన్నారు కదా, ఏ భాష అయినా కొత్తది, నేర్చుకొని అలా మాట్లాడగలగాలి. మరి జననీ సంస్కృతంబు సర్వ భాషలకును. విన్నారు కదా సంస్కృతం మాట్లాడితే ఎలా అందంగా ఉందో, మనము ట్రై చేద్దామా?
0: పేరడి అనేది ఒక సాహిత్య ప్రక్రియ. వేరెవరు రాసిన పాట గాని పద్యం గాని తీసుకొని అదే బాణిలో అందంగా తమాషాగా హాయిగా అనిపించేలా మరో అర్థంలో పాడేది పేరడి. మరి మా శ్రీరామ సంతోష్ పేరడి చెప్తానంటున్నాడు.
4: అందరికీ నమస్కారం, నా పేరు సంతోష్. మన తెలుగు భాషలో చాలా ప్రక్రియలుంటాయి, వాటిలో పేరడి కూడా ఒకటి. పేరడి అనేది మిగతా భాషలలో కూడా ఉంటుంది, కానీ మన తెలుగు భాషలో ఉన్న మన సొంత పేరడి చాలా అందంగా ఉంటుంది. ఒక మూల పాట లేదా ఒక మూల పద్యం, అంటే ఒక ఒరిజినల్ సాంగ్ లేదా ఒక ఒరిజినల్ పద్యాన్ని మనము కాస్త హిలేరియస్గా అంటే హాస్యాత్మకంగా చేసి చెప్పేదే పేరడి అనమాట. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక పద్యం వినిపించబోతున్నాను, దానికి దాని పేరడి కూడా చెప్తాను. ముందు పద్యం. అరయన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై నందవ్రతశ్రేణిపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై పరుగున్ కలుగు భవత్కృపారసము ఇచ్చుకొంత రాణిమ్ము నీ చరణాబ్జంబుల నమ్మినాను జగదీశ కృష్ణ భక్తప్రియ అనేది పోతన గారు రాసిన భాగవతంలోని ఒక పద్యం. ఇప్పుడు దీనికి పేరడి వినిపిస్తాను. వడపై ఆవడపై పకోడిపై హల్వా కోవపై రవ్వ ఇడ్లీలపై చట్నీలపై బోండాలపై జాంగిరీసుడుపై పరుగున్ కలుగు భవత్కృపారసము నాపై కొంత రాణిమ్ము నేనుడుకున్ కాఫీని నన్నొక్క గుక్క కనవే ఓ కుంభలంబోదరా అనేది పేరడి.
0: ఇక 8th క్లాస్ షారూన్ చక్కని నీతి కథ మంచి చెడుల గురించి చెప్తుంది, విందామా?
5: నా పేరు షారూన్, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇద్దరు స్నేహితులు ఒక్కసారి ఎడారిలో వెళుతున్నారు. దారిలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు. వాదన ఎక్కువడవడంతో మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడ ఉన్న ఇసుకపై ఈరోజు నా మిత్రుడు నా చెంపపై కొట్టాడు అని బాధతో రాశారు. మరి ఇద్దరు కలిసి ముందుకు సాగారు. మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసింది. ఒక ఊబు దగ్గరికి వెళ్ళారు. చెంప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్ళలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూలిగిపోతుండగా వెంటనే తన షర్ట్ విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు. బయటపడ్డ తర్వాత రెండో వాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నా ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయం ఇసుకపై, రెండో దాని దొండరాని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెడిగిపోతుంది, స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను, ఏదైనా సాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి, అందుకే రాయిపై రాశానని చెప్పాడు. నీతి, స్నేహితులనే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి, వారు చేసిన సాయం మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి.
0: సామెతలు వినే ఉంటారు మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తుంటే. అటువంటి సామెతలకు భావాలు ఎలాంటి సందర్భంలో చెప్తారో తెలుసా? వాటిని వివరిస్తానంటూ వస్తుంది మన 9th క్లాస్ వరలక్ష్మి.
6: నా పేరు వరలక్ష్మి, నేను 9వ తరగతి చదువుతున్నాను. సామెతలు. మొక్కై వంగనిది మానై వంగునా. భావం. చిన్నగా ఉన్నప్పుడే వంగలేని మొక్క మహావృక్షమయ్యాక వంగుతుందా, వంగదు? ఇది ఏ సందర్భంలో చెప్తామంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు మంచి అలవాట్లు నేర్పి మంచి నడవడికతో పెరిగేలా చేసుకోవాలి. కానీ చిన్నప్పుడే చెప్పినట్లు వినక చెడుదారిలో నడిచేవాడు పెద్దయ్యాక మంచి దారికి రాడు.

0: అని చెప్పే సందర్భంలో దీన్ని వాడుతారు. నిండుకుండ తొనగదు భావం. అన్ని తెలిసినవాడు పండితుడు, నిశ్చలంగా గంభీరంగా ఉంటాడు, కాని అనవసరంగా మాటలు పేలడు. నిండు నిండుతో ఉన్న కుండ తొనగకుండా ఉంటుంది. నీరు తక్కువగా ఉన్న కుండలోని నీరు ఎగిరెగిరి పడుతూ తొనుకుతూ ఉంటుంది. అలాగే తెలిసి తెలియని మూర్ఖుడు అనవసర ప్రేరేపణలు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఇది ఏ సందర్భమో చెప్తామంటే, అనవసర ప్రసంగాలు అధిక ప్రసంగాలు చెయ్యకుండా అవసరమైనప్పుడు మాత్రమే తన పాండిత్యం ప్రదర్శించే గొప్పవారి గురించి చెప్పేటప్పుడు నిండుకుండలా తొనగకుండా ఉంటాడు అని చెబుతారు. ఐశ్వర్యం చదువు అన్నీ ఉన్నా మెడిసి పడకుండా నిశ్చలంగా తగిన విధంగా ప్రవర్తించే వారి విషయాల్లో కూడా ఈ సామెతను వాడుతారు. మాటలు కోటలు దాటాయి కానీ కాలు గడపలు దాటవు. భావం, చేసే పనికన్నా చెప్పే మాటలు ఎక్కువ. ఇది ఏ సందర్భమో చెప్తామంటే, ఏ పని సాధించలేకపోయినా అది చేస్తా ఇది చేస్తా ఏదైనా సాధించేస్తా అబ్బే అదంత పని అంటూ వాచాలత్వం చూపే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ సామెత వాడతారు. ధన్యవాదాలు.
1: తస్లీం అంటూనే రచయిత్రి తస్లీమా నసరీన్ పేరు గుర్తుకొస్తుంది కదా. మన 8th క్లాస్ తస్లీం కూడా ఒక మోరల్ స్టోరీ చెప్తుంది, విందామా?
2: నా పేరు తస్లీం, నేను 8వ తరగతి చదువుతున్నాను. అది ఒక చిన్న పల్లెటూరు. ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకతను జమీందారి అబ్బాయి, ఇంకోతను మామూలు గుడిసె జీవితపు వాడు. ఇతను పేదవాడు అని జమీందారి కుటుంబీకులు ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కాదు. అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడు బయటనే కలిసి ఆడుకునేవారు. కానీ జమీందారి అబ్బాయిని చదువు కోసం విదేశాలకు పంపవలసి వచ్చింది. అప్పుడు ఆ జమీందారి అబ్బాయి తన స్నేహితుడైన పేద బాలుడుకు తన గుర్తుగా ఒక ఆట బొమ్మ ఇచ్చి వెళతాడు. ఇక వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఊళ్ళో ఉన్న అబ్బాయి ఎల్లా వేళలా తన మిత్రుణ్ణి తలుచుకుంటూ ఆ ఆట బొమ్మను జాగ్రత్తగా దాచుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నల కష్టంలో తోడుండి మంచి పనివాడుగా మారుతాడు. ఇకపోతే జమీందారి గారి అబ్బాయి మంచిగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు. అతనికి విదేశాలలో కూడా చాలా మంది స్నేహితులు పరిచయం అయ్యారు. అందరూ కలిసి షికార్లు కొట్టేవారు. అంతేకాకుండా దేంట్లోనైనా అందరూ ఒకే మాట మీద ఉండేవారు. హఠాత్తుగా ఒకసారి ఆ అబ్బాయికి కిడ్నీలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆసుపత్రికి తీసుకెళ్తే 2 కిడ్నీలు మార్చాలి, లేదంటే చాలా ప్రమాదం, ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పారు. కానీ అతన్ని కిడ్నీలు ఇవ్వడానికి ఎవరు సిద్ధపడలేదు. ఆ విషయం తన చిన్ననాటి స్నేహితునికి తెలిసింది. తను అడ్రస్ వెతుక్కుంటూ తన స్నేహితునికి చేరుకుంటాడు. కానీ ఆ జమీందారి అబ్బాయి మాత్రం ఇతన్ని గుర్తుపట్టలేకపోతాడు. అతను ఆ ఆట బొమ్మను చూపించగానే గుర్తుపడతాడు. చిన్ననాటి స్నేహితుడు తనలోని ఒక కిడ్నీను ఇచ్చి తన స్నేహితుడి ప్రాణాలు కాపాడగలిగాడు. నీతి, కష్టములో తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు.
1: మహాభారత యుద్ధం భీకరంగా జరుగుతుంది. కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వచ్చింది. తన కొడుకులను చంపవద్దని వేడుకుంది. దానాకర్ణుడు కుంతీపుత్రుడు ఏమంటున్నాడో 3rd క్లాస్ జస్విత చెప్తుంది, వినండి.
3: నా పేరు జస్విత, నేను 3rd తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు కన్న ఏకపాత అభినయం చెప్పబోతున్నాను. ఆ ఎవరు ఇక్కడ రకాల రాత్రి సమయమున ఈ రణరంగమునకు వచ్చు స్త్రీ ఎవరై ఉండవచ్చును? ఓహో, పాండురాజు పట్టమనిషి కుంతీదేవియా? అమ్మా, రాధేయుడు అయిన ఈ కర్ణుడు నీకు నమస్కరిస్తున్నారు. ఆ ఏమంటీ మాత, నీవు నా మాతృ దేవతవా? నేను రాధేయుడను కానా? కుంతీ సుతీర్నా, పాన వగ్రగన్నీరినా? ఎంత మాత, మన సమ్మనం నుంచి మందాకిలో పారవేసినప్పుడు ఎక్కడికి పోయినమ్మా అని ఈ మాతృప్రేమ ఏ కన్నులు ప్రాంతీయుడని జేనీ జనుకు లేని వారిని లోకం కోరై కూస్తున్నారో ఏ కన్నులు తల్ల అంటూ ఈ భీకర కళాకార రాత్రి సమయమున ఈ రణరంగమునకు విచ్చేసితివి. ఏమంటే మాత, ఈ రణమున విజయుడైనచో పాండవుడు నన్ను అగ్రంగా అంగీకరించి

0: రాజాభిషక్తిని గావించడనియో. అహహా, ఏ కన్నెరు పేరు విన్నంత మాట్లానా పాండవ సైన్యం బెదిరి బెంబేరు పడి లేలవలే పారిపోతున్నారో, ఏ కన్నెరు జీవనాస్వప్పుగాలి సోకిన మాట్లానా ఐదు అక్షోహిణ పాండవ సైన్యం పతాపంచలై పారిపోతున్నారో, పాండవులు ఆ కన్ను తుచ్చ పాండవులు అన్నదన్నారో అవసరమే లేదు. ఏమంటి మాట, మా సోదరులైన పాండవులను రణరంగమున వధించవలదనియా. అమ్మా, ఈ కన్నులు దాన కన్నులు, అర్చించినంత మాట్లాన ఆ కన్నరునికి సహజ కవచ కుండలాలను దానంగా ఇచ్చిన వారును అతి కన్నురు నన్ను కన్ను తల్లి వంటూ వచ్చిన నిన్ను మిత్రాశ్రములతో పంపించను. వచ్చితివి కనుక ఇచ్చుతున్నాను తల్లి, నీ ఐదుగురు కుమారులలో ఒక్క అర్జునుని తప్ప మిగిలిన నలుగురిని కన్నులు వధించరు. నీవు చెప్పినట్టు నేను పాండవ అగ్రజుని అయిన గ్రహింపు తల్లి. పాండవులు ఎన్నటికీ పంచపాండవులు మాత్రమే, ఎందుకంటే నేను అర్జునుడో. వెళ్ళిలమ్మ తల్లి, నేనెప్పటికీ నా దాత కురు సార్వభౌమునికి సేవకూరినే.
1: ఇక హిందీలో చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న పద్యం చెప్తానంటూ వస్తున్నాడు మన 8th క్లాస్ ఫాజిల్.
2: మేరా నామ్ ఫాజిల్, మా 8వీ కక్షా పడతా హూ. ఛోటే ఛోటే హాత్ హమారే గడ్డే ఖూబ్ బనాయేంగే, ఇన్ గడ్డో మే అచ్చే సుందర్ పౌధే ఖూబ్ లగాయేంగే, ఖర ఆంగన్ కో సాఫ్ రఖేంగే, గలియా సాఫ్ బనాయేంగే.
1: ఇప్పుడు 8th క్లాస్ జునేద్ కూడా రైదాస్ గురించి, ఆయన కృష్ణ భక్తి గురించి చెప్తాడట, విందామా మరి.
3: మేరా నామ్ జునేద్, మే 8వీ కక్షా పడతా హూ. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాగి అంగ అంగ బాజ్ సమానీ. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగా, జైసే సోనా హీ మిల సుహాగా. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, జైసే భక్తి కరే రే దాసా.
1: ఒక పద్యం మధురంగా చెప్తానంటూ వచ్చింది మన 8th క్లాస్ మధులత.
4: నా పేరు మధులత, నేను 8వ తరగతి చదువుతున్నాను. నిండు విస్తరాకు నిచ్చలముగా నుండు, ఏమి లేని విస్తర ఎగిరిపడును. వినయంగు వివేకి విర్ర వీగుజడుండు, మాచిరాజు మాట మనుల మూట.
1: స్వప్న కూడా పద్యం చెప్తానంటూ వచ్చింది.
5: నా పేరు స్వప్న, నేనే 8వ తరగతి చదువుతున్నాను. పిన్నల పెద్దల ఎడ కడు మన్నన చేమెలగు, సుజన మార్గంబులు నీవెన్నుకొని తిరుగుచుండిన అన్ని ఎడల ఎన్నబడదు వన్నా కుమారా.
1: ఇప్పుడు 5th క్లాస్ దేవేష్ విశ్వరూప సందర్శన యోగం శ్రీమద్ భగవద్గీత నుండి వివరిస్తాడు.
6: నా పేరు దేవేష్, నేను 5వ తరగతి చదువుతున్నాను.

0: అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము తొలగిపోయినది. భవప్యయో హి భూతానాం శ్రుతా విస్తరశోమయ తత కమల పత్రాక్ష మహాచమపి చ వయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గురించి సవిస్తారముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియో వింటిని. ఏవమేతచ్చ తాత్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నీవు చెప్పినంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజమయుతమైన నీ షట్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షం చూచుటకు కుతూహలపడుచున్నాను.
1: ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అలియా కాలం విలువ తెలిపే తెలుగు పద్యం వినిపిస్తుంది.
2: మై నేమ్ ఇస్ ఆలియా, ఐ ఆమ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలముర్రకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలనిల్లు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ.

0: కబీర్దాస్ గురించి మీరెప్పుడైనా విన్నారా? భక్తి మార్గంలో జీవిత సత్యాలు చెప్పిన పరమ భక్తుడు. హిందీలో కబీర్ దోహే వినండి మన 6th క్లాస్ యాస్మిన్ గలం నుండి.
1: మేరా నామ యాస్మిన్ హై, మై 6వీ కక్షా పడతీ హూ. మై కబీర్ దాస్ కే దోహే బోల్నా చాతీ హూ. సాధు ఏసా చాహియే జేసా సూప్ సుభై, సార సార కో గహి రహే ధోతా ధేయీ ఉడాయ్.
0: కుండ చెప్పిన నీతి కథ చెప్తుంది మన 5th క్లాస్ చదువుతున్న వినీల.
2: నా పేరు వినీల, నేను 5వ తరగతి చదువుతున్నాను. కుండ చెప్పిన నీతి. ఒకసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ నేను ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్లేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చిందంట. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనం వచ్చింది మట్టిలో నుండి, వెళ్లేది మట్టిలోనికే, మన జీవితంలో కూడా ఆవేశం గర్వం లాంటివి ఉండకూడదు. ధన్యవాదములు.
0: వేమన పద్యం వినిపిస్తుంది ఇప్పుడు మన 4th క్లాస్ సోహా వినండి.
3: నా పేరు సోహా, నేను 4వ తరగతి చదువుతున్నాను. పద్యం తప్పులెన్ను వారు తండ్రోప తండ్రంబు, లురివి జనులకెళ్ళ నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పు లెరగరు, విశ్వదాభిరామ వినురవేమ.
0: కమ్మని తెలుగులో నీతి పద్యం 4వ తరగతి చదువుతున్న మన సింధు చెప్తుంది వినండి.
4: నా పేరు సింధు, నేను 4వ తరగతి చదువుతున్నాను. పద్యం నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడు, మానవార్చనంబే మాధవార్చనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల.
0: ఇప్పుడు 4th క్లాస్ సానియా చిత్తశుద్ధి కాస్త వినండి.
5: నా పేరు సానియా, నేను 4వ తరగతి చదువుతున్నాను. పద్యం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచెమైనా నదియో కొదవ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత, విశ్వదాభిరామ వినులవేమ.
0: ఇప్పుడు 3rd క్లాస్ జైనబ్ చదువు విలువ తెలుపుతుంది ఇలా.
6: నా పేరు జైనబ్, నేను 3వ తరగతి చదువుతున్నాను. పద్యం చదువురాని వాణ్ణి జనులు మెచ్చరు సొమ్ము, చదు నెచ్చు వాణ్ణి జగము మెచ్చు, దేశకాల గతులు తెలియగా వచ్చును, తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ.
0: అమ్మ నాన్నలను ఎలా చూసుకోవాలో శ్రీవిద్య చెబుతుంది వినండి.
7: నా పేరు శ్రీవిద్య, నేను 2వ తరగతి చదువుతున్నాను. పాద్యం తల్లి తండ్రిని దాదయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ.
0: యూనిటీ అదే నరా ఐకమత్యం గొప్పదనం చెప్తానంటూ 2nd క్లాస్ రుక్సార్ వచ్చింది, విందామా?
8: నా పేరు రుక్సానా, నేను 2వ తరగతి చదువుతున్నాను. ఐక్యమత్యమే చిన్న కథ. ఒక చెట్టు మీద పావురాళ్ళు ఉన్నాయి. ఆ పావురాలకి వేటగాడు చూశాడు. వేటగాడు చూసి గింజ చల్లి వలలు విసిరాడు. పావురాలన్నీ గింజల కోసం కింద వాలాయి, వలలో చిక్కుకున్నాయి. ఒక ముసలి పావురం ఒక ఉపాయం చెప్పింది. ఒక్కసారిగా వల

0: తన కొడుకు వేసింది. పావురాలన్నీ సంతోషంగా ఎగిరిపోయినాయి. నీ ఇతి ఐక్యం మాత్రమే మహాబలం.
1: ఇప్పుడు థర్డ్ క్లాస్ మెహక్ తన ఇష్టమైనవి చెప్తానంటూ మన ముందుకు వస్తుంది.
2: నా పేరు మెహక్, నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇష్టము గేయం, నవ్వుల చుక్కలు మాకు ఇష్టం, నవ్వే పువ్వులు మాకు ఇష్టం, నానముద్దులు మాకు ఇష్టం, నానమ్మ తల్లరి మాకు ఇష్టం, పచ్చని చేలు మాకు ఇష్టం, పలపాబలపం మాకు ఇష్టం, పావురం అంటే మాకు ఇష్టం, పాఠాలంటే మాకు ఇష్టం.
1: మరి ఇప్పుడు మన సెకండ్ క్లాస్ పూజిత చెప్తుంది ఎలుక తోక తెచ్చి ఏమి చేసిన రంగు మారదని, విందామా?
3: నా పేరు పూజిత, నేను 2వ తరగతి చదువుతున్నా.

0: పడి ఉడికిన నలుపు నలిపే కాని తెలుపు కాడు. కోయ బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వరాభిరామ వినురవేమ.
1: ఇప్పుడు మన ఫస్ట్ క్లాస్ హర్షిని భారతీయ వీరులం అంటూ మన ముందుకు వస్తుంది.
0: మై నేమ్ ఇస్ హర్షిని, ఐ ఆమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. భారతీయ వీరులం, భరత మాత బిడ్డలం, మాతృ దేశ గౌరవం కాపాడే ధీరులం, శాంతి కోరు పాపలం, సమత పెంచు బాలలం, మేము భావి పూరులం, త్యాగధనుల వారసులం. ఏష భాష ఏదైనా, మత ఆచారం ఏదైనా, మనం భారతీయులం, ఒకే తల్లి పిల్లలం. ప్రపంచాన మన దేశం ప్రతిభలను నిలబెట్టుదాం. భారతీయ వీరులం, భరత మాత బిడ్డలం.
1: మరి ఇప్పుడు మన ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న ఫర్హానా ఒక పద్యం చెప్తుంది, విందామా?
2: నా పేరు ఫర్హానా, నేను 5వ తరగతి చదువుతున్నాను. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చయము బలుకవచ్చు. సహన మొక్కటబ్బా చాలా కష్టం బుర, విశ్వదాభిరామ వినురవేమ.
1: ఇప్పుడు మన 7వ క్లాస్ చదువుతున్న అష్ఫియా గురుభక్తి గురించి ఒక పద్యం చెప్తుంది, విందామా?
3: నా పేరు నూరష్ఫియా, నేను 7వ తరగతి చదువుతున్నాను. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణము.
1: సిక్స్త్ క్లాస్ చదువుతున్న అభిమునిస ఒక పద్యం చెప్తుంది, విందామా? మరి
4: నా పేరు అభిమునిస, నేను 6వ తరగతి చదువుతున్నాను. భూమి నాది అన్న భూమి ఫకున నవ్వు, దాని హీను చూసి ధనము నవ్వు, కథన బీతు చూసి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ.
1: ఫ్రెండ్స్, భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు, ఒకరిని ఒకరం ద్వేషించుకోవడం, ఒకరికి ఒకరు దూరం కావడం కాకుండా మనమంతా మన మాతృభాషకు ఇతర భాషల సపోర్ట్తో ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో వివరిస్తాడు ఇప్పుడు మన 8th క్లాస్ శ్రీరామ సంతోష్. విందామా? లెట్స్ లిసన్ ఇట్. ఓకే.
5: హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? టుడే ఐ వాంట్ టు గివ్ యూ, ఓ సారీ, ఇదేంట్రా నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వం లాగా వీడిలా కమ్మటి తెలుగు ప్రోగ్రామ్ ని ఇంగ్లీష్ లో కల్తీ చేస్తున్నాడు అనుకుంటున్నారా? నహి నహి, కాదు కాదు. మన భాష అంటే మన మాతృభాష తెలుగు ఇంకా జిలుగు పులుముకొని వెలుగులు విరజిమ్మాలంటే మనం మన భాషకు అన్య భాషా పదాలు చేర్చి కొత్త పద సంపదతో భాషను పరిపుష్టం చేసుకోవాలి. తెలుగుతో సంస్కృతాన్ని, హిందీని, ఆంగ్లాన్ని అన్నిటినీ సులభంగా కలిపేసుకోవచ్చు. అదే మన తెలుగు గొప్పదనం, దేన్నైనా అమ్మలా ఆదరిస్తుంది. ఇదేమి ఇప్పుడు నేను చెప్తున్నది కాదు, ఆది కవి నన్నయ్య కాలం నుండి వస్తున్న సాంప్రదాయమే. నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ శ్రీవాణి గిరిజా స్థిరాయి దదతో వక్షో

0: త్రిపురుషా సంపూరి జాతసురైర్భూయాశు పురుషోత్తమాంబుజపవ శ్రీకందరాశ్రేయసే అని సంస్కృత శ్లోకంతోనే మొదలు పెట్టారు. పోతన గారైతే సరస్వతి ప్రార్థన చేస్తూ ఇలాగే పూర్తి సంస్కృతం చివరి పాదంలో తెలుగుతో ఇలా చెప్పారు చూడండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహీన శుభాకారక నొప్పు నిన్నెప్పుడు కానగా భాగ్యము కలుగు భారతి అని సంస్కృతాన్ని తెలుగుని కలిపేసి కొత్త రసంతో వీణుల విందు చేశారు. కాబట్టి మనం కూడా భాషాభిమానంతో తెలుగును కాపాడుకుంటూ దురభిమానంతో ఇతర భాషలను నిర్లక్ష్యం చేయకుండా అన్ని భాషలను తెలుసుకుందాం. మీకు తెలుసా?
1: మీరింతవరకు కడప నగరం రవీంద్రనగర్లోని శ్రీ మారుతి సిజీఆర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలు

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
2: అన్ని రకాల విలువలున్నాయంటే అన్నంతా
3: ఖరీదు ఖరీదు ఎక్కువ ఖరీదు ఖరీదు ఎక్కువగా
2: అందమైన అమ్మాయి
3: ఖరీదు చూసుకోవాలి.
4: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి చూసుకోండి.
2: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
2: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
4: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో. రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
4: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి. వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
7: 700,
6: 800,
8: 900.
4: ఓహో 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా. 900 కార్షపాణాలు ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు
9: 1000 కార్షపాణాలు,
4: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహా 1000 కార్షపాణాలు.

0: మొట్టోసారి, 1000 కాశపాణాలు, 1000 కాశపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
1: ఏంటి అమ్మ, 1000 కాశపాణాలు చాలా ఎక్కువ,
2: చాలా తరబిటేషన్.
0: సరే, 1000 కాశపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు. 1000 కాశపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
3: అమిత్తుడు.
0: చక్కటి పేరు. మీ వృత్తి?
3: రత్నాల వ్యాపారం.
0: ఓ, అందుకే సాహసించి 1000 కాశపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కాశపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
3: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కాశపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి, ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కాశపాణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
3: రండి
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాశపాణాలు, 100 కాశపాణాలు,
4: 200,
0: 200 కాశపాణాలు, 200 కాశపాణాలు,
5: 300,
0: 300 కాశపాణాలు. రండి పాడండి. 300 కాశపాణాలు, 300 కాశపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనము లేదు.
0: నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు. సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను.

ఉన్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను.

0: రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
1: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
0: అది సరే, ఈవేళప్పుడు నీ రాక కారణం?
1: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికౌగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమర దర్శనం లభించింది, ఇంకా ఆరటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
0: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
1: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
0: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
1: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
0: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
1: అది వ్యాపార రహస్యం, చెప్పను.
0: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
2: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటెటో మళ్ళిస్తావే? నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
2: చూశాను, చెప్పండి ఏమిటి?
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక తెచ్చాను, తీసుకో.
2: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
2: నాలాంటి వారిని మరో 5 గురిని కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేనా, అలంకరించనా?
2: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
2: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
2: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
2: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
2: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
2: ఈ మాట

0: ఇది వరలో ఎవరి దగ్గరన్నారో?
1: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
0: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
1: అదే, ఎందుకో నిన్నా దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన, ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
0: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
1: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
0: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
0: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
0: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
0: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
0: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
0: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
0: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని, నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
0: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్లి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? అది స్నేహితురాలతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా.
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: మీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను

0: చూడడానికే వచ్చారని, నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడ్డానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
1: ఏమిటి తల్లి?
0: అది నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్లాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువివ్వరే. ఇది అన్యాయం నాన్నా.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్నా.
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
0: నాన్నా.
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాను. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడ్డానికి ఏ స్త్రీ మన సంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి, మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడం.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి? ఏ గూటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరిప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోని, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నిన్ను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట

0: అతని పురానికి వెళ్లాను. అక్కడికెళ్ళాక జనాలందరూ పోగై నావంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్థాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయమాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలా మంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: దుర్మార్గుడా, నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంచి తీర్చు.
0: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదనా? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలు వైపు రా, రా, చెప్పేది నీకే. రా,
0: రా, దగ్గరకు వచ్చావు, మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా,
0: రాను,
1: రా.
0: రాను
1: అయితే నేనే వస్తాను, నేనే వస్తాను. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. నిన్ను తన్వితీరా అనుభవించాక ఆ

0: అప్పుడు అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగ తీశానే నువ్వు లెక్క. రావేన్న మదన మంజరి రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచినవాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి

0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చ వచ్చించాడు బ్రతుకు అని చెప్పడు? దేవసేన,
0: ఏమిటి కుశాలి?
1: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్తుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని ఉదాపరుచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
0: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒకతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్లి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోటికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మల్లే సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా

0: ఆనిసలను కొంటూనే ఉన్నారు.
1: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
0: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
1: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
0: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్లీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను.

ఒక్కమారుగా నిర్ఘాంతపోయాడు. నాకోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు, ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలుపరిచే పరిస్థితి వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయా. మగవాడి బ్రతుకే ఒక మాయా, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్ర లే.
1: ఇంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కల నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివే. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.

0: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
1: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
0: మరి
1: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు, ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
0: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
1: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
0: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
1: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
0: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
1: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
0: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
1: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
0: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానీకానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
1: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
0: ధన్యురాలిని, పదండి వెళదాం.
1: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టీవి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కేఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి విజయవాడ,
5: ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 4:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, అలాగే 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా రెండవ ప్రసారం సాయంకాలం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ

శుభ సాయంకాలం. నిలయంలో సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్ర ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ. చిత్రసీమలో ముందుగా అలవైకుంఠపురంలో చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాడిన పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ ధమన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల

0: అధికారి ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమలో ఇప్పుడు ఎస్ఎస్ తమన్ సంగీతంలోనే సిద్ శ్రీరామ్ పాడిన మరొక పాట విందాం. సాహిత్యం అనంత శ్రీరామ్, చిత్రం సర్కారు వారి పాట.

చిత్రసీమలో చివరిగా వినండి, ఏఆర్ రెహమాన్ సంగీతానికి శ్రేయా ఘోషల్, సూర్జో భట్టాచార్య పాడిన పాట విన్నాం. చిత్రం నీ మనసు నాకు తెలుసు.

0: యువవాణి యువతీ యువకుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణిలో సైన్స్ ఫీచర్ గెలీలియో గెలీలీ రూపకం విన్నాం. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: పెద్ద కొడలా, ఇది నీ కోసం.
8: దీనికి ఇంత తొందర వచ్చింది?
7: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
8: కానీ నాయనమ్మా, మీ కోసం
9: అంటే తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
7: శుభం పలకండి. ఏంటిది
9: ఆర్బీఐ అంటుంది?
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ.

0: నీ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నీ ముక్కుసూటి మనస్తత్వం నీకు శత్రువులను పెంచుతుంది.
1: నాన్నగారు, మీరు చెప్పే జాగ్రత్తలు పాటించాలని నాకు కూడా ఉంటుంది, కానీ సమయం వచ్చేసరికి నా స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాను.
0: నేను సంగీత కళాకారుణ్ణి. అందరూ నా సంగీతం విని మెచ్చుకొని అభినందించేవారే. కానీ అది నా కుటుంబాన్ని పోషించలేదు కదా. నాలాగ నువ్వు కూడా పేదరికంలో బ్రతకకూడదు. అందుకే వ్యాపారంలో పెట్టాను.
1: నాకు వ్యాపారం చేయడం రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆ రంగంపై నాకు దృష్టి నిలవడం లేదు.
0: నా సంగీత విద్య నీకు అబ్బింది. అంతేకాదు, చిత్రలేఖనం కూడా నీకు బాగానే అలవడింది. కానీ ఈ రెండూ బ్రతకడానికి కావలసిన సంపదను సమకూర్చలేవు.
1: మరి నన్నేం చేయమంటారు?
0: మనకు దగ్గరలో ఉన్న క్రైస్తవ సన్యాస మఠంలో నిన్ను చేరుస్తాను. అక్కడ విద్యను అభ్యసించు.
1: సరే, మీరు చెప్పినట్లే చేస్తాను.
2: కొన్నాళ్ల తర్వాత కొడుకును ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ సంస్థ నుండి బయటకు తీసుకొచ్చేశాడు.
0: నువ్వు మతాధిపతిగా మారాలనేది నా అభిమతం కాదు. నువ్వు మంచి చదువు చదువుకుని బోలెడంత సంపాదనతో బ్రతకాలి. నాలా నిరుపేద జీవితం గడపకూడదు.
1: మీరు ఎలా చెప్తే అలా వింటాను నాన్నగారు.
0: నిన్ను పైసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసించేందుకు చేరుస్తాను. బాగా చదువుకో.
1: సరే, మీ ఇష్టం.
3: ఆ తండ్రి పేరు విన్సెంట్ జియో, కొడుకు

0: గెలీలియో గెలీలి. పైసా విశ్వవిద్యాలయంలో చేరిన గెలీలియో వయసు 18 సంవత్సరాలు. అతని ఆలోచనారీతి ఇతరుల ఆలోచనారీతికి భిన్నంగా ఉండేది. అందుకే తోటి విద్యార్థులతో వాదోపవాదాలకు దిగేవాడు. గెలీలియోకు గణితం అంటే ఎక్కువగా ఇష్టం ఉండేది. రిక్సీ అనే గణిత శాస్త్రజ్ఞుడు క్రిస్మస్ నుండి ఈస్టర్ వరకు పైసాలో గడిపేవాడు. ఆ సమయంలో అతడు విద్యార్థులకు గణితంపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతని ఉపన్యాసం విన్న గెలీలియో తన జీవితాన్ని మలుపు తిప్పేసుకున్నాడు.
1: వైద్య విద్య కోర్సు పూర్తయింది, కానీ డిగ్రీ అతని చేతికి రాలేదు. గణితంలో కావలసినంత కృషి చేశాడు, అయినా దానికి సంబంధించి ఎటువంటి అర్హత సర్టిఫికేట్ను అతను సంపాదించలేదు. తండ్రికి ప్రథమ సంతానంగా గెలీలియో 1564 ఫిబ్రవరి 15 జన్మించారు. గెలీలియోకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు.
0: కొడుకులిద్దరూ పేరు సంపాదించుకోలేదు, ధనము సంపాదించలేకపోయారు. తండ్రి ఎంతో అసంతృప్తికి గురయ్యాడు. వారి గురించి దిగులు, నిరాశల కారణంగా 1591 తండ్రి మరణించాడు.
1: గెలీలియో ప్రతిభను గుర్తించి అతనికి పైసా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర బోధకునిగా ఉద్యోగమిచ్చారు. సిలబస్ ప్రకారం అరిస్టాటిల్ సిద్ధాంతాలను బోధించాలి.
2: మై డియర్ స్టూడెంట్, బరువైన వస్తువును తేలికైన వస్తువును జార విడిస్తే ఏ వస్తువు తొందరగా నేలను తాకుతుంది?
3: బరువైన వస్తువే ముందు నేలను తాకుతుంది. ఆ విషయం మన పాఠ్యపుస్తకంలో ఉంది కదా.
2: అది తప్పు, అరిస్టాటిల్ సిద్ధాంతం అది. నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.
3: ఏమిటి గమనించారు మాస్టరు?
2: నా చిన్నతనంలో వడగండ్ల వాన చూశాను. వడగండ్లు పెద్దవైనా చిన్నవైనా ఒకేసారి నేలను తాకటం గమనించాను. అందుకే అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పని చెప్తున్నాను.
3: మీ పరిశీలనలో మాకు సంబంధం లేదండి, పాఠ్యపుస్తకంలో ఉన్న విషయాలు చెప్పండి.
0: విద్యార్థితో వాదనకు దిగక గెలీలియో తన దృష్టిని గమన శాస్త్రంపై కేంద్రీకరించి అనేక ప్రయోగాలు చేశాడు. ఒకరోజున గెలీలియో ప్రయోగం చేస్తుంటే,
3: మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తున్నారు, ఏమిటి మాస్టారు ప్రయోగం?
2: మనకు కాలాన్ని కొలవగల పరికరం ఏదీ లేదు, అందువల్ల అటువంటి పరికరం తయారు చేస్తున్నాను.
3: నాకు కొంచెం వివరంగా చెప్పండి మాస్టరు.
2: ఇది చిన్న చిల్లు ఉన్న నీటి బ్యారెల్. దీని కింద పాత్రను ఉంచాను. ఈ పాత్రలోకి బ్యారెల్ నుండి నీరు చుక్కలు చుక్కలుగా ఒకే వ్యవధిలో పడే విధంగా అమర్చాను. అందులో చేరే నీటిలో కొంత భాగాన్ని ఒక టైం యూనిట్గా తీసుకున్నాను.
3: మరి టైం ఎలా తెలుస్తుంది?
2: ఎంత నీరు పాత్రలోకి చేరింది చూసి టైమును కొలుస్తాను.
3: ఇది ఎందుకు ఉపయోగిస్తారు మాస్టరు?
2: చెప్తాను. ఒక బంతిని తీసుకుని ఏటవాలి ఉపరితలం మీద జాలువారే విధంగా జార విడిచాను. జార విడిచే ఎత్తులు మారుస్తూ ప్రయోగం చేశాను. బంతి ప్రయాణం చేసే దూరమంతా ఒకే వేగంతో ప్రయాణం చేయడం లేదు. ఎలాగంటే బంతి ప్రయాణ మార్గంలో నేను గుర్తించిన స్థానాలు చేరడానికి వేరువేరు కాలాలు తీసుకుంటోంది.
3: మరి దీనివల్ల మీకు తెలిసిన కొత్త విషయం ఏమైనా ఉందా?
2: వస్తువు కిందకు నిటారుగా గాని ఏటవాలుగా గాని ఎంత ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే అంత ఎక్కువ వేగాన్ని ఒక్కొక్క టైం యూనిట్లో పొందుతుందని నేను తెలుసుకున్నాను. నేను కనుగొన్న విషయంలో అరిస్టాటిల్ చెప్పిన సిద్ధాంతం తప్పని స్పష్టమైంది.
3: అరిస్టాటిల్ సిద్ధాంతాలను పైసా విశ్వవిద్యాలయం ప్రామాణికంగా పరిగణిస్తుంది. ఈ మాస్టారు అరిస్టాటిల్ సిద్ధాంతాలు తప్పని ప్రకటిస్తూ ప్రమాదాలను ఆహ్వానించుకుంటున్నారు.
2: స్టూడెంట్, నేను మరొక విషయంలో అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పు అని భావిస్తున్నాను.
3: అలాగా, అదే విషయం?
2: ఒక వస్తువు ప్రక్షేపించినప్పుడు ప్రక్షేపణ శక్తితో కొంత దూరం తిన్నగా పోయి ఆ శక్తి శూన్యమైనప్పుడు మరలా ప్రక్షేపణ చెందిన ప్రదేశానికే వచ్చి పడుతుందని, ఆ వస్తువుపై ఏ సమయంలోనైనా సరే ఒకే శక్తి పనిచేస్తుందని అరిస్టాటిల్ సిద్ధాంతం.
3: అని ఎలా చెప్పగలరు?
2: చెప్తా. నేను ప్రయాణం చేస్తున్న ఓడపై నుండే స్తంభం నుండి ఒక రాయిని విసిరాను. దానిపై విసిరిన శక్తి మాత్రమే పనిచేస్తున్న పక్షంలో అది తిన్నగా పోయి మళ్ళీ అది ఎక్కడి నుండి విసరబడిందో అక్కడికే వచ్చి పడాలి. ఓడ ప్రయాణం చేస్తోంది కాబట్టి విసిరిన ప్రదేశం

0: వెనక ఎక్కడో ఉంది కాబట్టి అక్కడే పడాలి. కానీ రాయి కూడా ముందుకు ప్రయాణించి ఓడ స్తంభం మొదలు వద్ద పడింది.
1: కొంచెం వివరంగా చెప్పండి మాస్టరు.
0: అంటే వస్తువుపై విసిరిన శక్తి మాత్రమే కాక మరొక శక్తి కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. ఆ శక్తి ఓడ గమన శక్తి.
2: గెలీలియో చెప్పిన ఈ విషయం సైన్యానికి ఎంతో ఉపయోగపడింది. ఒక వస్తువును విసిరినప్పుడు అది వేరే ప్రదేశంలో పడుతుంది అన్నది వారికి బాగా ఉపయోగపడింది. ఇది క్షిపణి ప్రయోగాల్లో ఉపయోగపడుతుంది. ఒక వస్తువు లేదా క్షిపణి మనం గాలిలోకి విసరడాన్ని ప్రక్షేపించడం అంటాం. దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్రాక్షేపిక శాస్త్రం అంటారు.
3: నేడు సైన్యం ఉపయోగించే ప్రాక్షేపిత క్షిపణులు, గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, అంతర్ఖండ క్షిపణులు, భూమి మీద నుండి మరలా భూమి మీదకు వాడే క్షిపణులు ఈ సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తాయి. వీటిని ఒక యంత్రం నుండి గాలిలోకి పేలుస్తారు. అవి ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకుంటాయి. ఆ విధంగా గెలీలియో సిద్ధాంతం ప్రాక్షేపిక శాస్త్ర సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలలో అనూహ్యమైన మార్పులకు నాంది పలికింది.
2: ఇలా ప్రక్షేపణ చెందిన వస్తువుల గమనం తిన్నగా ఉండక పరావలయంగా ఉంటుందని గెలీలియో చెప్పాడు. దీనికి కారణం దానిపై రెండు శక్తులు పనిచేయడమే అని చెప్పాడు. అందులో ఒకటి ప్రక్షేపణ శక్తి, రెండవది భూమ్యాకర్షణ శక్తి.
3: ఒక వస్తువు ఎక్కువ దూరం పరావలయాత్మకంగా ప్రయాణించాలంటే దానిని 45 డిగ్రీల కోణంలో ప్రక్షేపించాలని నిరూపించాడు. ఇది మిలిటరీకి ఎంతో ఉపయోగపడుతుందని వెనిస్ మిలిటరీ అధికారులు అతడి ప్రతిభను ఉపయోగించుకోవాలని ఆశించారు.
2: గెలీలియో పరిశోధనలు అతనికి ఆర్థికంగా సహాయపడలేదు. అతనికి తన పరిశోధనలను వ్యాపారంగా మార్చుకోవటం తెలియదు. కాని అతను చర్చి అధికారులకు కన్నెర్ర అయ్యాడు. అతడిలోని నిర్భయత్వం, తన పరిశోధనా సారాంశాన్ని ప్రజలకు నిస్సంకోచంగా వివరించడం వారికి మింగుడు పడలేదు.
3: జనరల్ మాంటే, అతని సోదరుడు గిడోబోల్డో మొదలైన ముఖ్యులు గెలీలియో పేరును సిఫారసు చేసి పాదువా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్గా నియామకం జరిగేటట్లు చేశారు. కాకపోతే అతని జీతం అంతకుముందు ఉండేదానికి 3 రెట్లు ఎక్కువగా ఉండేటట్లు చేశారు.
2: 1592 సంవత్సరంలో గెలీలియో పాదువాకు వచ్చి కొంతకాలం పినెల్లి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అతడింట్లో ఉన్న అనేక పుస్తకాలు గెలీలియోను ఎంతో ఆకట్టుకున్నాయి. గెలీలియో పరిశోధనలు, పుస్తకాలు పినెల్లి ఇంటికి వచ్చే అతిథులను అతనికి స్నేహితుల్ని చేశాయి. ఈ స్నేహితులు సమాజంలో పేరున్నవారు, గొప్పవారే కాక పోప్కు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. వారిలో బెల్లార్మిన్ అనే వ్యక్తి గెలీలియో గురించి పోప్కు ఎంతో గొప్పగా చెప్పాడు. గెలీలియో తన పరిశోధనలను సిద్ధాంతాల వరకే పరిమితం చేయకుండా దిక్సూచిని తయారు చేశాడు. అది మిలిటరీ వారికి ఎంతో ఉపకారి అయ్యింది.
4: గెలీలియో మహాశయ, మీరు చేస్తున్న పరిశోధనలు భౌతిక శాస్త్రానికి సంబంధించినవేనా లేక మరే రంగంలోనైనా కూడా మీ పరిశోధనలు కొనసాగిస్తున్నారా?
0: నేను ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేశాను, చేస్తున్నాను.
4: మీరు చేసిన పరిశోధనల్లో కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా?
0: ఇంతకాలం అరిస్టాటిల్ సిద్ధాంతాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిని నేను ఆమోదించలేకపోతున్నాను. ఉదాహరణకు, అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వానికి కేంద్రం భూమి. భూమి చుట్టూ సూర్యుడు, తదితర నక్షత్రాలు, మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ గ్రహాలు గుండ్రని ఆకారాన్ని, నున్నటి ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రతి గ్రహం భూమి చుట్టూ వర్తులాకార మార్గంలో తిరుగుతూ ఉంటుంది. తోకచుక్కలు భూమిపై ఉండే వాతావరణ ప్రభావం వల్ల పుడతాయి.
4: మహాశయ, అరిస్టాటిల్ సిద్ధాంతాలని ప్రామాణికంగా తీసుకుని మతాధికారులంతా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ విశ్వం అంతా భగవంతుని సృష్టి అని, మొత్తం విశ్వానికి భూమి కేంద్రంగా అని వారి సిద్ధాంతం.
0: కావచ్చు,

0: కానీ మిత్రమా, ఆ సిద్ధాంతం తప్పు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది నేను చెబుతున్న సిద్ధాంతం.
1: మీ సిద్ధాంతానికి ఆధారం ఏమిటి?
0: 1608లో హాలెండ్కు చెందిన హ్యాన్స్ విపరే అనే శాస్త్రవేత్త తొలి టెలిస్కోప్ను తయారు చేశాడు, అంటే దూరదర్శిని. కానీ అందులో ప్రతిబింబాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను దానిని బాగా అభివృద్ధిపరిచి స్పష్టమైన ప్రతిబింబాలు కనిపించేటట్టు తయారు చేశాను. నేను తయారు చేసిన టెలిస్కోపు ఒక వస్తువును 10 రెట్లు పెద్దదిగా చేసి చూపుతుంది. అప్పటినుంచి ఖగోళంలో జరిగే వింతలు పరిశోధించడం మొదలుపెట్టాను.
1: ముందుగా మీ టెలిస్కోప్తో సాగించిన పరిశోధనల వల్ల ఏమి తెలిసింది?
0: ముందుగా చంద్రుణ్ణి నేను నిర్మించిన టెలిస్కోప్ ద్వారా పరిశీలించసాగాను. చంద్రుని ఉపరితలం నున్నగా లేదు, దానిపై కూడా పర్వతాలు, కొండలు, లోయలు, అగాధాలు వంటివి ఉన్నాయి. మన భూమి మీద ఉన్న విధంగానే చంద్రుని మీద కూడా ఉన్నాయి.
1: ఇంకా చంద్రునికి సంబంధించి ఏం తెలుసుకున్నారు?
0: చంద్రుని ఉపరితలంపై ఉన్న పర్వతాల నీడల పొడవును బట్టి వాటి ఎత్తులను కొలిచాను. నా లెక్క ప్రకారం చంద్రునిపై ఉన్న పర్వతాలు మన భూమిపై ఉన్న పర్వతాల కన్నా ఎత్తైనవి. కొన్ని నెలల పాటు ఈ పరిశోధనలు చేశాను.
1: ఖగోళ పరిశోధనలు కేవలం చంద్రుడిపైనే చేశారా, లేక ఇంకా వేటిపైన చేశారా?
0: చంద్రుడి తర్వాత నా పరిశోధనలో గురుగ్రహం మీద చేశాను. మన సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం గురుగ్రహం. ఇది కుజ శని గ్రహాల మధ్యన ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా కాంతివంతంగా ఉంది. దాని మీద కొన్ని మచ్చలు కనిపించాయి. వాటిని లెక్కించడానికి ప్రయత్నించాను, 4 మాత్రమే లెక్కించగలిగాను. కొన్ని మచ్చలు కనిపిస్తూనే మాయమవుతున్నాయి. నేను లెక్కించిన 4 గురుగ్రహానికి గల 4 చందమామలు, అంటే గురుగ్రహానికి గల ఉపగ్రహాలు. నేను వీటికి మెడిసియన్ స్టార్స్ అని పేరు కూడా పెట్టాను.
1: ఖగోళంలో మీరు కనుగొన్న వింతలు ఇంకా ఏమైనా ఉన్నాయా?
0: గురుగ్రహం తర్వాత శుక్రగ్రహంపై పరిశోధన మొదలుపెట్టాను. శుక్రగ్రహం విషయంలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాను. మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు అనేక మార్పులు మనకు కనిపిస్తాయి. అంటే చంద్రుడు పరిమాణం తగ్గుతూ చివరకు కనిపించకుండా అదృశ్యమవుతాడు. ఆ రోజునే మనం అమావాస్యగా పరిగణిస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా చంద్రుడి పరిమాణం పెరిగి పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. ఆ రోజునే మనం పౌర్ణమిగా వ్యవహరిస్తాం.
1: అవును, నిజమే. మన చంద్రుడికి శుక్రగ్రహానికి సంబంధం ఏమిటి?
0: సూటిగా సంబంధం ఉందని కాదు, చంద్రునిలో మనం గమనిస్తున్న మార్పులే శుక్రగ్రహంలో కూడా కనిపించాయి. అలా ఎందుకు కనిపిస్తున్నాయి అనే విషయంపై తరచి ఆలోచించి పరిశోధనలు చేశాను. శుక్రగ్రహంలో ఈ రకమైన మార్పులకు అరిస్టాటిల్ మద్దతుదారులు చాలా అన్యాయమైన వివరణలు ఇచ్చారు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్లే శుక్రగ్రహం కూడా తిరుగుతోందని, అందుకే చంద్రునిలో కనిపించే మార్పులే శుక్రగ్రహంలో కూడా కనిపిస్తున్నాయి అనేది వారి వాదన.
1: భలే వారే, మీరు అరిస్టాటిల్కి వ్యతిరేకం కాదు, ఆయన సిద్ధాంతాలను ఆమోదించరు, అంతే కదూ?
0: ప్రజలకు ఊహాజనిత విషయాలు చెప్పకూడదు, యథార్థతకు నిలబడే విషయాలు చెప్పాలి. అందుకే శుక్రుని ప్రతి దశకు పట్టే కాలాన్ని గణించాను. చంద్రుని విషయంలో పూర్ణబింబం ఒకసారి కనిపించి మరలా పూర్ణబింబం కనిపించాలంటే 4 పడుతుంది. శుక్రుని విషయంలో అలా కనిపించాలంటే 1.5 పడుతోంది.
1: దీనివల్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారు?
0: అంటే సూర్యుని చుట్టూ శుక్రుడు తిరిగే కక్ష చాలా పెద్దది, కానీ భూమి కన్నా శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉన్నాడు. శుక్రగ్రహం, చంద్రుడి విషయాల్లో సంభవిస్తున్న మార్పులు ఒకే విధంగా ఉన్నా అవి తిరిగే కేంద్రాలు వేరు.
1: ఎలాగా? మరికొంచెం వివరంగా చెప్పండి.
0: భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడే విధంగా ఉంటే ఆ కాంతిని చంద్రుడు భూమి వైపు పరావర్తనం చెందిస్తాడు.

0: చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకాంతి చంద్రునిపై పడే కోణంలో మార్పు వస్తుంది. దీని ప్రకారం మనకు కనిపించే చంద్రుని పరిమాణంలో మార్పులు వస్తాయి. అమావాస్య అంటే చంద్రబింబం పూర్తిగా మాయమయ్యే నాటికి చంద్రుడు సూర్యునికి పూర్తిగా ఎదురుగా వస్తాడు. ఆ విధంగా వచ్చినప్పుడు భూమి చంద్రునికి ఇవతల వైపు ఉంటుంది. అందువల్ల చంద్రుడు మనకు కనిపించడు. పౌర్ణమి నాటికి చంద్రుడు సూర్యునికి ఎదురుగా వస్తాడు. కానీ అప్పుడు భూమి చంద్రునికి సూర్యునికి మధ్యలో ఉండడం వల్ల భూమి మీద ఉన్న మనకు చంద్రుని పూర్ణ బింబం కనిపిస్తుంది.
1: అయితే శుక్రగ్రహం విషయంలో కూడా అదే విధంగా జరుగుతుందంటారా?
0: చాలా బాగా ఊహించారు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు, శుక్రుడు, భూమి ఒకే వరుసలో రావడం వల్ల శుక్రుడు కనిపించడం.
1: అది సరే మిత్రమా. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న విషయం మీకంటే ముందు ఎవరు ప్రస్తావించలేదా?
0: ఎందుకు ప్రస్తావించలేదు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వమే ప్రకటించారు. కానీ వారి గ్రంథాలు క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు ప్రపంచానికి అందుబాటులోకి రాకపోవడం వలన వారికి ప్రపంచంలో తగినంత గుర్తింపు రాలేదు.
1: ఇంకో విషయం, మీరు 19 సంవత్సరాల ప్రాయంలోనే లోలకాన్ని నిర్మించినట్లు విన్నాను. దానికి ప్రేరణ ఏమిటి? అది ఎలా సాధ్యమైంది?
0: చెప్తాను. 1583లో ఒక ఆదివారం ఎప్పట్లాగే చర్చికి వెళ్ళాను. అనుకోకుండా చర్చిలో వేలాడదీసిన దీపం గాలికి అటూ ఇటూ ఊగుతూ కనిపించింది. ఆ దీపం ఎంత సమయంలో ఒకసారి ఊగటం పూర్తి చేస్తుందో చూడాలనుకున్నా. ఆ రోజుల్లో గడియారాలు లేవు. సమయాన్ని ఎలా పరిశీలించడం అని ఆలోచించి నా పల్స్ రేటుతో లెక్క కట్టడం మొదలుపెట్టాను. దీపం ఒక్కొక్కసారి ఎక్కువ దూరం, ఒక్కొక్కసారి తక్కువ దూరం ఊగుతోంది. కానీ ఎంత ఎక్కువ దూరం ఊగినా, తక్కువ దూరం ఊగినా ఒకసారి ఊగటానికి తీసుకుంటున్న సమయంలో ఎటువంటి తేడా లేదు. ఈ విషయం నేను గమనించాను.
1: ఆ తర్వాత ఏమి ఆలోచించారు?
0: నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఒక తాడుకు రకరకాల బరువులు గల వస్తువులను ఉంచి దీపం ఊగినట్లు ఊపి ఒకసారి ఊగటానికి పట్టిన సమయం తెలుసుకున్నాను. దారం పొడవును స్థిరంగా ఉంచి ఎక్కువ దూరం ఊగేటట్లు చేస్తూ ఒకసారి ఊగటానికి పట్టిన సమయం తెలుసుకున్నాను.
1: ఇంతకీ మీ ప్రయోగాల సారాంశం ఏమిటో?
0: నేను తయారు చేసిన లోలకం ఒకసారి ఊగటానికి తీసుకునే సమయం మారడానికి బరువుతో నిమిత్తం లేదని, బరువు స్థిరంగా ఉండి లోలకం పొడవును మారుస్తూ ఉంటే ఒకసారి ఊగటానికి తీసుకునే సమయం లోలకం యొక్క పొడవు వర్గమూలంపై ఆధారపడి ఉంటుందని కనుగొని ప్రకటించాను.
2: గెలీలియో లోలకం తరువాత కాలంలో గడియారాలు తయారు చేయడానికి ఉపయోగపడింది. అంతేకాదు, పల్స్ కొట్టుకునే రేటును కొలిచేందుకు పల్సిలోజియా అనే పరికరాన్ని గెలీలియో రూపొందించాడు. గెలీలియో నిర్మించిన టెలిస్కోప్ను తనకు ఇస్తే చక్కని బహుమతిని ఇవ్వగలనని వెన్నిస్ నగరాధిపతి వాగ్దానం చేశాడు. కాని అతను తన మాటను నిలబెట్టుకోలేదు.
3: గెలీలియో తన పరిశోధనలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చాడు. గెలీలియో సమకాలీనులు చాలా విమర్శలు గుప్పించారు. ఆ పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొంతమంది గెలీలియోకి మద్దతుగా నిలిచినా మత ఛాందసుల కబంధ హస్తాల నుండి తప్పించుకోలేకపోయాడు. మతం ఎప్పుడూ మనిషిని శాసిస్తూనే ఉంది. ఆ రోజుల్లో మతం మనిషిని ఎదగనివ్వకుండా అడ్డుపడే విధంగా ఉండేది. అయితే తప్పు మతానిది కాదు, కట్టుబాట్లను ఏర్పరిచే మత ఛాందసులది. ఆ రోజుల్లో వారి మాటను కాదన్నా, కట్టుబాట్లను మీరినా శిక్ష కఠినంగా ఉండేది. ఆ శిక్ష ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీసేది. రాజులు సైతం మతాధికారులకు తలవంచేవారు. గెలీలియో రాసిన పుస్తకం ది స్టార్ మెసెంజర్ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. కానీ అది మతాధికారుల విచారణకు గురయ్యేలా చేసింది.
2: గెలీలియోకు శాస్త్రవేత్తగా గుర్తింపు రావడం చర్చి అధికారులు, మత పెద్దలు సహించలేకపోయారు. అరిస్టాటిల్

0: సిద్ధాంతాన్ని గెలీలియో ఖండించడం పట్ల మతాధికారులు అతడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. నిజానికి గెలీలియోకు బైబిల్ అంటే ఎంతో విశ్వాసం, దేవుని పట్ల ఎంతో భక్తి ఉండేవి. ఈ విషయం నిరూపించాలని గెలీలియో సాయశక్తులా కృషి చేశాడు. అతని ప్రయత్నం ఫలించలేదు.
1: అరిస్టాటిల్ సిద్ధాంతం సరైనదేనని ఒప్పుకుంటూ తాను ఆ సిద్ధాంతాలను సమర్థిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక పుస్తకం రాయమని గెలీలియోను పోప్ ఆదేశించారు.
0: స్నేహితులు, శ్రేయోభిలాషుల బలవంతం మీద ఇష్టం లేకపోయినా గెలీలియో ఆ పుస్తకం రాశాడు. అయితే ఆ పుస్తకం కోపర్నికస్ సిద్ధాంతాలను బలపరిచే విధంగా ఉందని గెలీలియోపై దండయాత్ర జరిగింది.
1: చివరకు అది పోప్ సమక్షంలో విచారణకు దారితీసింది. పోప్కు గెలీలియో వాదన న్యాయబద్ధంగా ఉందని అనిపించినా, అనుచరుల ఇష్టాలను గౌరవించవలసిన ప్రధానమైన పదవిలో ఉండటం వల్ల తన బాధ్యతను నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది.
0: గెలీలియోకు మరణశిక్ష విధించాలని మతాధికారులు గట్టిగా పట్టుబట్టారు. కాని గెలీలియోలోని నిజాయితీ, వ్యక్తిత్వం పట్ల గౌరవం గల పోప్ గెలీలియోకు జీవిత ఖైదును శిక్షగా విధించాడు.
1: అతని జీవిత ఖైదు శిక్ష రోమ్లోని టస్మాన్ ఎంబసీలో ఉన్న పోప్ ఇంటిలోనే మొదలు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత సియనా ఆర్చ్ బిషప్ ఆధీనంలోకి గెలీలియోను పంపారు. అతడికి గెలీలియో పట్ల అమితమైన గౌరవం ఉండటం వల్ల అక్కడ్నుండి అతన్ని స్వంత ఇంటిలోకి మార్చారు.
0: మామూలు ఖైదీకి ఉన్న నిబంధనలే ఇతడికి వర్తిస్తాయి. అతడి పుస్తకాలు అమ్మడానికి, చదవడానికి వీలులేదని ఆదేశించారు. అతడిని చూడాలంటే ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిందే.
1: ఒంటరితనం మనిషిని డిప్రెషన్కు గురిచేస్తుంది. ఎప్పుడూ పరిశోధనలతోనూ, దాని తాలూకా పరిశీలన ప్రతుల రాయడంలోనూ నిమగ్నమై ఉండేవారు. అదే పనిగా బయటవారితో కబుర్లాడరు. అయినా వారికి మనసు ప్రశాంతంగా ఉంటే వారు చేసే పనులకు సహకరిస్తుంది. వారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. అదే ఆంక్షలకు, శిక్షలకు గురైన వారికి మనసు ప్రశాంతత లోపిస్తుంది. ఏ పరిశోధనల మీద దృష్టి పెట్టలేరు. ఒంటరితనం మనసును దేనిమీదా లగ్నం చేయనివ్వదు. అలాంటి సమయంలో కూడా గెలీలియో నిబ్బరంగా ఉన్నాడు.
0: గెలీలియో పరిస్థితులతో పోరాడాడు. అతడి పోరాటం తన జీవితం గురించి కానే కాదు, ప్రజల్లో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి శాస్త్ర పరిజ్ఞానం కలిగించడానికే అతని పోరాటం అంతా. దిక్సూచి గురించి, లోహాల సాంద్రత గురించి వివరించిన పుస్తకం రాశాడు. ఇది సైన్యానికి, ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు ఎంతో ప్రయోజనకరం. వారికి స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. ఈ పుస్తకం లేదా అతను రాసిన పుస్తకాలు కనీసం బాలసాహిత్యమైనా గాని ముద్రించడానికి వీలులేదని పోప్ ఆదేశం. కాని గెలీలియో స్నేహితులు వాటిని ముద్రించడం, ముద్రించిన వెంటనే అవి అనూహ్యంగా అమ్ముడు కావడం కూడా జరిగింది.
1: 1638 ఈ పుస్తకాలు ముద్రించిన సమయానికి గెలీలియో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి అతను దృష్టిని కోల్పోవడం జరిగింది. అంధత్వంలో 8 ఒక ఖైదీ జీవితాన్ని గడిపాడు. జీవితం చివరి దశ వరకు అతను చురుగ్గానే ఉన్నాడు. అంతటి గొప్ప వ్యక్తి 1642 జనవరి 8 తుదిశ్వాస విడిచారు. అప్పటికీ అతని వయసు 78.
0: ఒక మేధావి జీవితం చాలా దారుణమైన, హేయమైన రీతిలో ముగిసింది. నిజం చెప్పినందుకు శిక్ష పడింది. చివరి దశలో ఒంటరితనం పీడించింది. ఒక శాస్త్రవేత్త తాను కనుగొన్న విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉండటం అన్నది ఎంతో కఠినమైన శిక్ష. అతను కూడా అందరిలాగే మామూలు జీవితం గడిపి ఉంటే ఇంకా ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియజెప్పేవాడు. ఎన్నో పరికరాలు కూడా తయారు చేసి ఉండేవాడు.

మీరింతవరకు ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలి రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాల్గొన్నవారు చిన్నప్పటి గెలీలియో శ్రీమతి వి హారిక, తండ్రి శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి, గెలీలియో శ్రీ చలసాని కృష్ణప్రసాద్.

ఉస్తాద్, విద్యార్థి శ్రీ పివి రామ్ గోపాల్, స్నేహితుడు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, వ్యాఖ్యాతలు శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఏఎల్ ప్రసన్న.

విన్నా పాట కొత్త బంగారు లోకం చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సిరివెనల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. ఈనాటి యువవాణి ఇంతటితో సమాప్తం.

ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ రామాంజనేయ యుద్ధం, రంగస్థల పద్య నాటకం, ఆంజనేయుని పాత్ర, శ్రీ వి లక్ష్మయ్య పాడిన పద్యాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 7:15 పంట సీమలు.

ఇందులో పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శివరామరెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం రైతులకు సూచనలు కూడా ఉంటాయి. రాత్రి 7:45 తిరిగి 9:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. శ్రీ ఎస్ మునిరత్నం బృందం వారిచే నాదస్వర వాయిద్యం వింటారు. ప్రత్యేక నాదస్వర సహకారం శ్రీ ఆవులపాటి శరద్బాబు, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఎన్ కృష్ణమూర్తి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజని, ఇందులో శివనామావళి అష్టకం, శివతాండవ స్తోత్రం వింటారు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ ఆలూరు రామ్మోహన్ శర్మ. 6:35 పొలం కబుర్లు. ఇక 7:15 కాంతిరేఖలు, ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన చెవికి వచ్చే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి డాక్టర్ కమ్మినేని శ్రీవిద్య గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. చివరిగా న్యాయ సలహాలు, పీఓసిఎస్ఓ చట్టం గురించి న్యాయవాది టి రాజశేఖర్ జాదవ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి నాగేశ్వర్ రెడ్డి. ఉదయం 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, ఉదయం 10:00 వాట్సాప్ మనోరంజని, 11:00 చిత్రసీమ.

ఉదయం 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారి గాత్రం వినవచ్చు. 12:40 ఉత్తరాల మనోరంజని. మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా స్రవంతి అందమే ఆనందం వింటారు. మధ్యాహ్నం 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష క్విజ్ ఫోనిన్ కార్యక్రమం వింటారు. 6:30 పల్లె ప్రాంతాలు శ్రీ పి గంగయ్య బృందం పాడిన చెక్క భజన గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. అంశం వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళుకువలు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. 8:00 తిరిగి 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరు

0: సభ్య దేశాల మధ్య చర్చలు పరస్పర గౌరవం సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్దతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ది, పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్య దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, సంయుక్త పోటీలు, స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్టంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్టపతి చేరుకుంటారు. ఉపరాష్టపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతుల సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ
1: ఈ నెల 31వ తేదీ వెలిగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్ట పరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయల్ని నిన్ననే చెక్కుల రూపంలో పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్దిదారుడి వరకు నిర్వాసితుల వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయి.

0: ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్టానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ముద్దు కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ ఇక్కడ నింపుల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కన్నీ కార్గెల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పల్లె ప్రాంతాల్లో శ్రీ రామాంజనేయ యుద్ధం రంగస్థల పద్యనాటకం, ఆంజనేయుని పాత్ర శ్రీ వి లక్ష్మయ్య పాడిన పద్యాలు వింటారు.

เออ

ఇది ముఖస్తుతి పరమాత్మ, నేను మీ దాసుడను కాన, మీ పాదసేవే కాక అన్య పరమాత్మ కలుది జీవికి. భగవంతునకు భక్తుడు దూరం మగున తండ్రి. అయ్యో శ్రీరామచంద్ర, దుష్టగ్రహచార వశమున ఇట్టి సంఘటన సంభవించే గాని మన అంతస్తుల మధ్య అగాధం కూడు నా పరమాత్మ, నన్ను క్షమింపు తండ్రి. సతతం పునర్రఘు రామచంద్ర వాద సేవను.

రామ రఘురామ రామ నమక్షరాల జానమేయ గు భవ

రామచంద్ర. నేను యుద్ధమునికే సిద్ధమైతును, లేక ఈ అనివిత కలగంపునకెంత చింతు చింతును. దేవుడవగు నీకేమి సిద్ధము తండ్రి.

0: శ్రీరామ రఘురామ
1: మీ ఆజ్ఞ జవదాటి వెరుంగుదునా. మీ ధర్మోపదేశాలు ఎన్నడైనా ఇస్వరుతున్న ప్రభు. కర్తవ్యం కర్తవ్యం పున్ను పోజే సితిరి

0: ప్రభు శ్రీరామ సీతమ్మ దాడం జరిపినది నేను కదా తండ్రి, లక్షణమూర్చకై సంజీవదిచ్చినది నేను కదా తండ్రి. శ్రీరామ మా జాతి కృతగా ఈ కోది నీకు పరాయిదా తండ్రి.
1: సీతమ్మ జాడమే చెవినేయమైదిమా, నాడితో రామాయణము చున్న చదుబంధన మాకు చేత కాదంటిమా. అబద్ధమగులు

విజయము మాట విగాలుదాడి. ఇంత

కోది లచ్చనంబులు, మా కులము లచ్చనంబులు, మా కోది లచ్చనంబులు. అప్పుడు ఆనాడు ఇప్పుడు ఈనాడు మీకు తెలియను. చిల్ చిల్ చిల్ చిల్ చివ్వగా

పాదమిటు తెమ్ముదేవ నేను ఒత్తిదను. ఏ పాద పద్మములో ఆశించి మౌనేశ్వరు సదత నిష్ట.

0: సుష్టి దయముక్తి కరటల మొలకమై వరలుతుందే.
1: పతిత పావనమైన శ్రీరామ తండ్రి.

ఓడి పోయను. నాదమ్మ స్వర్చ

0: మీరింతవరకు శ్రీరామాంజనేయ యుద్ధం రంగస్థల పద్యనాటకం ఆంజనేయుని పాత్రకు శ్రీ వి లక్ష్మయ్య పాండ పద్యాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి పల్లె ప్రాంతాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు. సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. 1965 నుండి 2000 మధ్యకాలంలో రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఉత్పాదక శక్తి, నేల ఆరోగ్యం క్షీణించింది. నేల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా ఆరోగ్య హానికరమైన పదార్థాలు పెరిగిపోతున్నాయి. పురుగుమందుల వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విష ప్రభావానికి గురి అయి మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. పశుపక్ష్యాదులకు, పెంపుడు జంతువులకు, చేపలకు ఎంతో హాని కలిగిస్తోంది. తేనెటీగలు, వానపాములు గణనీయంగా నశించిపోయాయి. ఈ సవాలును ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పద్దతుల్ని పాటిస్తూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ విధానాల్ని పాటించుకుంటూ మనం కనుక ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధానాల మీద ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ విధానాల ద్వారా అధికోత్పత్తితో పాటు నాణ్యమైన ఉత్పత్తులను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో సాధించవచ్చని రుజువైంది. జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఇది సాధ్యమవుతుందా అనేది మన ముందున్న పెద్ద సమస్య. దీనిమీద విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశానికి గాని, రాష్ట్రానికి గాని

సేంద్రియ వ్యవసాయం కొత్త కాదు. 70 నుండి 80 సంవత్సరాలకు పూర్వం మన రైతాంగం చేస్తున్నది సేంద్రియ వ్యవసాయమే. అప్పటి రైతులు తమకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, సేంద్రియ వ్యర్థ పదార్థాలు, పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైనా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. ఇప్పుడు మరలా సుస్థిర వ్యవసాయం గురించిన అవగాహన రైతుల్లో కలిగించాలి. కేవలం సేంద్రియ పదార్థాలను ఉపయోగించి పంటలను పండించే విధానమే సేంద్రియ వ్యవసాయం అని చెప్పవచ్చు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర నాశినులు, కలుపు మందుల వాడకం ఎంతమాత్రం పనికిరావు. చివరకు రసాయనాలతో విత్తన శుద్ధి కూడా సేంద్రియ వ్యవసాయంలో నిషిద్ధం. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయటమే సేంద్రియ వ్యవసాయం. కృత్రిమ వనరులను ఏ పరిస్థితిలోనూ వినియోగించటానికి వీల్లేదు. జీవ సంబంధ పద్ధతులు, యాంత్రిక పద్ధతులను మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కాని కృత్రిమ వనరుల వినియోగం మాత్రం కాదు. సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సహజ వనరులైన నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా చూడటం, అలాగే అన్ని రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించడం, పంటలను నష్టపరిచే క్రిమికీటకాలు, తెగుళ్లు మొదలైన వాటిపై వృక్ష సంబంధ, జీవ సంబంధ పదార్థాలను ఉపయోగించి అదుపులో పెట్టడం, ప్రతి దశలోనూ సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సేంద్రియ ఎరువులు 2 రకాలుగా ఉంటాయి. స్థూల సేంద్రియ ఎరువులు, చిక్కటి సేంద్రియ ఎరువులు. స్థూల సేంద్రియ ఎరువులు అంటే ఏమిటంటే, స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటి వల్ల నేల భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వీటన్నిటినీ కూడా స్థూల సేంద్రియ ఎరువులు అంటారు. అలాగే చిక్కటి సేంద్రియ ఎరువులు అంటే స్థూల ఎరువుల కన్నా ఎక్కువ శాతం పోషకాలుంటాయి. ఉదాహరణకి గింజల నుండి నూనె తీయగా మిగిలిన పదార్థం అంటే వేపపిండి, ఆముదం పిండి, లేకపోతే ఈ నువ్వు అట్టలు ఇలాంటివన్నీ కూడా చిక్కటి సేంద్రియ ఎరువులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులుగా చెరకు మడ్డి, ఫిల్టర్ మడ్డి అంటారు దీన్ని, వర్మి కంపోస్టు, ఇవి అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశువుల పేడ ఎరువును మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుంచి పోసుకుని రావాలి. 1 గజం భాగంలో సుమారు 6 అడుగుల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతి నిండా నింపుకుంటూ భూమట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత మట్టితో కప్పాలి. ఆ తర్వాత ఇది 3 నుండి 4 నెలలకు చివికిపోతుంది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. అలాగే బయోగ్యాస్ ఎరువుని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేసుకోవచ్చు. గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సారవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఖాదీ గ్రామోద్యోగ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కూడా కలిగిస్తోంది. తర్వాత కంపోస్టు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిత్యం లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలు, పంటల అవశేషాలు, పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్టు తయారీకి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిలువని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల గోతిని తవ్వాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేదిస్తూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేలమట్టానికి పైన సుమారు 65 మీటర్ల ఎత్తు వరకు నింపాలి. పేడ మన్నుతో పైభాగాన్ని అలకాలి. 3 నుండి 4 నెలల్లో సేంద్రియ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది.
కోళ్ల ఎరువును ఏ విధంగా

0: తీసుకోవాలో చూద్దాము. కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యమవుతుంది. సాలీనా సుమారు 7 లక్షల టన్నుల కోళ్ల ఎరువు లభిస్తుందని అంచనా. 40 కోళ్ల నుండి 1 సంవత్సరంలో 1 టన్ను ఎరువు తయారవుతుంది. కోళ్ల ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడతాయి. కోళ్ల ఎరువును షెడ్లో నుండి తీసిన తర్వాత టన్నుకు 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు గొయ్యిలో వేసి లేదా కుప్పగా పోసి తగిన విధంగా భద్రపరిచి బాగా చివికిన తర్వాత వాడుకోవాలి. దీనివల్ల పోషక విలువలు పెరుగుతాయి. కోళ్ల ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత గొర్రెల మేకల ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవచ్చంటే, గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువులతో భద్రపరిచి పొలానికి వేసుకోవచ్చు. ఈ జీవాల మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి. మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. అలాగే పచ్చిరొట్టె ఎరువును ఏ విధంగా చేసుకోవచ్చంటే, నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించడానికి పచ్చిరొట్టె ఎరువుల వాడకం సులువైన చవకైన పద్ధతి. పప్పుజాతి పైర్లు పచ్చిరొట్టెకు బాగా పనికొస్తాయి. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పూతకు వచ్చే సమయంలో వీటిని నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవటాన్నే పచ్చిరొట్టె ఎరువు అంటారు. దీనిని గ్రీన్ మెన్యూరింగ్ అని కూడా అంటారు. పశువుల ఎరువు తగినంతగా లభ్యం కాని ప్రస్తుత తరుణంలో పచ్చిరొట్టె ఎరువు ద్వారా నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. దీనికి సరిపడే విత్తనం ఉపయోగించాలి. జనుము 20 నుండి 25 కిలోలు, జీలుగ 12 నుండి 15 కిలోలు, పిల్లిపెసర 5 నుండి 6 కిలోలు, అలసంద 14 నుండి 15 కిలోలు, పెసర మినుము 6 నుండి 8 కిలోలు 1 ఎకరానికి విత్తనంగా అవసరమవుతుంది. జీలుగ జనుము అలసంద వంటి పైర్లు 1 ఎకరానికి 5 నుండి 7 టన్నులు, పిల్లిపెసర పెసర మినుము వంటి పైర్లు సుమారు 3 టన్నుల పచ్చిరొట్టెనిస్తాయి. వీటిని నేలలో కలియదున్న తర్వాత బాగా నీరు పెట్టి 2 నుండి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత పైరు నాటాలి. పచ్చిరొట్టె పైరు విత్తనం వేసే సమయంలో 1 ఎకరానికి 50 కిలోలు, పైరును నేలలో దున్నే సమయంలో మరో 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేస్తే రొట్ట ఎక్కువగా తయారవడమే కాక తొందరగా చివికి తర్వాత పైరుకు కావలసిన భాస్వరాన్ని అందిస్తుంది. అలాగే పచ్చి ఆకు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, అందుబాటులో ఉన్న చోటు నుండి చెరువు, కాలువ, పొలంగట్లు, బంజర భూములు, అడవి ప్రాంతాల్లో పెరిగే అన్ని రకాల మొక్కల నుండి పచ్చి ఆకులు సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించటాన్ని పచ్చి ఆకు ఎరువు అంటారు. ఈ విధంగా రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయం వైపు మగ్గు చూపితే కనుక ఎంతో లాభసాటిగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
3: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగావు శరమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 3 పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ సంభాషణ ట్రాన్స్క్రిప్ట్ లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

0: పాపిస్తాను,
1: ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్బరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగంలో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫ్యాసిలిటీ, భారీ తోపు, నెవల్ వెపన్స్ ఔర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఔర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారే కి శక్తి కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
1: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్బంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డీసీ కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధన సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు, అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు

ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తగిన ప్రజారోగ్య

0: తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలొచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమాపేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్టేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేసులో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పండసీమలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పండసీమల్లో పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శివరామరెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం రైతులకు సూచనలు కూడా వింటారు. ముందుగా వినండి పశుగ్రాసాల సాగు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శివరామరెడ్డి గారి ప్రసంగం.
1: పాడిలో పశుగ్రాసాల సాగు అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి రైతు పాడి పరిశ్రమలో తనకున్న భూమిలో 10వ వంతు భూమిని పచ్చిమేత సాగుకు వినియోగించుకోవాలి. ఒక ఎకరం సాగు చేసే పచ్చిమేత 5 నుంచి 6 పశువులకు సరిపోతుంది. అదే వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టయితే 2 నుంచి 3 పశువులకు ఆ పచ్చిమేత అనేది మనకు సరిపోతుంది. మనం మేపును మొట్టమొదటిగా గమనించినట్టయితే పశువులకు ఇచ్చే మేత 2 విధాలుగా విభజించవచ్చు. దాన్ని ఎండుగడ్డి దాన ఇచ్చే గడ్డిని కూడా మనం పచ్చిమేత ఎండుమేతగా మనం విభజించుకోవచ్చు. ఈ గడ్డి అనేది పశువుకు కడుపు నిండడం, పశువు సంతృప్తి చెందడం, దాని శరీర నిర్వహణకు కావాల్సింది మాత్రమే ఈ గడ్డిలో లభిస్తుంది. గడ్డి కూడా పశువు యొక్క శరీర బరువును బట్టి మనం ఇవ్వాలి. ఒక రోజుకు ఒక పశువుకు 25 కిలోల పచ్చిమేత, 7 నుంచి 8 కిలోల ఎండుమేత ఇచ్చినట్టయితే ఆ పశువు పాలిచ్చేదైతే 4 నుంచి 5 లీటర్ల పాలు

ఇస్తుంది. వీటితో పాటి మనం దానాన్ని కూడా ఇవ్వాలి. పశువులకిచ్చే మేపును నిర్వహణ మేపు లేదంటే ఉత్పత్తి మేపులాగా రెండుగా విభజించవచ్చు. నిర్వహణ మేపు ఏంటంటే పశువు యొక్క జీవన ప్రక్రియకు అవసరమైనది నిర్వహణ మేపు. ఎప్పుడు ఇస్తామంటే ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నప్పుడు, అంటే ఏవైనా పశువులు చూడితో ఉన్నప్పుడు దానికి ప్రత్యేకమైన మేపు ఇవ్వాలి. పాలు ఉత్పత్తి ఉన్నప్పుడు ఇంకొక రకమైన మేపు ఇవ్వాలి. అదే దూడలు ఉంటాయి, దూడలకి వాటి యొక్క అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి బాగా అరుగుదల అయ్యేటటువంటి మేపులు మనం ఇవ్వాలి. పశువులకు ఇచ్చే మేతలో ఖచ్చితంగా పోషక విలువలు తగ్గకుండా ఉన్నట్లయితే ఆ పశువులు పాలు అధికంగా ఇస్తాయి. మనం గమనించినట్లయితే రైతు సోదరులు పశువులలో వాటికి అయ్యే ఖర్చులో 60 నుంచి 70% వరకు మనకు కేవలం మేతకే ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇచ్చే మేతని వాళ్లేగిన వాళ్లకున్న భూమిలో పండించుకున్నట్టయితే బయట నుంచి కొనకుండా రైతులు వాళ్ళు సాగు చేసే భూమిలో ఆ నిర్వహణ అంటే మేపుకు అయ్యే నిర్వహణ ఖర్చు కూడా రైతులు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ పశుగ్రాసాల సాగులో మన రైతు సోదరులు వివిధ రకాల పశుగ్రాసాల సాగు అనేది చేస్తున్నారు. ఈ పశుగ్రాసాలు చాలా రకాలున్నాయి. వీటిని మనం చూసినట్టయితే బహువార్షిక పశుగ్రాసాలు, ఏకవార్షిక పశుగ్రాసాలు అని ఉన్నాయి. ఈ బహువార్షిక పశుగ్రాసాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక్కసారి మనం నాటిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు మనం పెంచుకోవచ్చు. వీటిలో ఏపీబిఎన్ కో వెరైటీ, కోయంబత్తూర్ వెరైటీస్ అంటాం. కోయంబత్తూర్ అంటే కో 1, కో 2, కో 3, కో 4, ఇప్పుడు కొత్తగా కో 5 వెరైటీ కూడా వచ్చింది. ఇవి వీటిని మనం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఒకే భూమిలో మనం సాగు చేసుకోవచ్చు. వాటితో పాటు పారాగ్రాస్, గినీ గ్రాస్ కూడా మనం పెంచుకోవచ్చు. ఏకవార్షిక పశుగ్రాసాలకు వస్తే ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ధాన్యపు రకము, 2 కాయజాతి. ఈ ధాన్యపు రకము మనం చూసినట్టయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ ఈ రకాలైనటువంటి ఏకవార్షిక ధాన్యపు రకము పశుగ్రాసాల సాగు చేస్తున్నారు రైతులు. అలా కాయజాతి తీసుకున్నట్టయితే అలసంద, లూసర్ను, స్టైలో, పిల్లి పెసర, జనుము వీటిని కూడా మనం కాయజాతి పశుగ్రాసాల కింద పెంచుకోవచ్చు. రైతులు ఈ ధాన్యపు రకము మరియు కాయజాతిగిన 2 పెంచుకున్నట్లయితే రైతులు దానా అవసరం కూడా లేదు. వాళ్ళ యొక్క పొలాల్లో ఈ 2 గిన పండించినట్టయితే విరివిగా దానా కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదు. బహువార్షిక పశుగ్రాసాల సాగు తీసుకున్నట్టయితే మనం ఈరోజు వాటి ఎలా సాగు చేయాలా ఆ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నేపియర్ బహువార్షిక పశుగ్రాసాలలో నేపియర్ గడ్డి, ఈ నేపియర్ గడ్డిలో ఏపీబిఎన్, కోయంబత్తూర్ వెరైటీస్ ఉన్నాయి. వీటిని చలికాలం తప్ప మిగతా ఏ కాలమైనా ఈ గడ్డి అనేది మనం మొదట నాటేటప్పుడు చలికాలంతో మిగతా ఏ కాలంలో నాటినా కూడా 2 నుంచి 3 సంవత్సరాలు వీటిని సాగు చేయొచ్చు. మనకు కాండపు మొక్కలు మొదటగా రైతులు ఎక్కడన్నా వేరే చోట బాగా పెరిగిన వాటిలో కాండం ఉండేటట్టు చూసుకొని కాండపు మొక్కలు తెచ్చుకుంటే 1 హెక్టార్కు 30,000 నుంచి 40,000 కాండపు మొక్కలు అవసరమవుతాయి. వీటిని నాటితే ఇవి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు మనకు గడ్డి అంటే ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇవి రైతు ఒక వరుసలలో నాటుకుంటా రావాలి. వరుసలో ఒక కాండానికి ఇంకో కాండానికి మధ్య అంతరం 1 అడుగు ఉండేటట్టు చూసుకోవాలి. అలానే ఒక వరుస పక్క వరుస కూడా 1 అడుగు ఉండే దూరంతో అవి నాటుకుంటూ ఉండాలి. వీటిని నాటిన తర్వాత దాదాపు వీటికి నత్రజని అనేది 150 కేజీల నత్రజని, 60 కేజీల పొటాష్ అనేది వీటికి చల్లితే ఇవి ఇంకా బాగా ఏపుగా పెరుగుతాయి. వీటికి ఎండాకాలంలో అయితే నీటి తడులు 8 నుంచి 10 రోజుల మధ్యన ఒకసారి నీటి తడిగిన ఇచ్చినట్టయితే ఈ పశుగ్రాసాలు బాగా సాగైతాయి. అదే చలికాలంలో అయితే 15 నుంచి 20 రోజులకు ఒకసారి వీటికి నీటి తడులు అనేటివి ఇవ్వాలి. కాండపు మొక్కలు నాటిన తర్వాత మనకు మొదటి కోత 60 నుంచి 75 రోజుల మధ్యన మొదటి కోత వస్తుంది. ఈ కోత వచ్చిన మొదటిసారి తర్వాత ఇవి మనకు 2 నుంచి 3 సంవత్సరాల కోతలు వస్తూనే ఉంటాయి. మొదటి కోత తర్వాత 40 నుంచి 45 రోజులకి 2వ కోత వస్తుంది. తర్వాత ప్రతి 40 నుంచి 45 రోజులకు మనం కోసుకోవచ్చు. 1 హెక్టార్కు ఈ పచ్చి మేత దిగుబడి 180 నుంచి 250 టన్నుల మధ్య 1 హెక్టార్కు దీని దిగుబడి ఉంటుంది. ఈ బహువార్షిక పచ్చిమేతల సాగులో 2వ రకం పారాగ్రాస్ గురించి తెలుసుకుందాం.
ఈ పారాగ్రాఫ్స్.

మనకు విత్తే సమయం జూన్ జూలై మధ్యన మనం విత్తుకోవాలి. దీనికి 8 నుంచి 10 క్వింటాల బరువు గల కాండపు మొక్కలు మనం 1 హెక్టార్ భూమిలో నాటుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నేపియర్ లాగా ఒక అడుగు ఫస్ట్ వరుసలుగా మన పొలాన్ని విభజించుకొని 1 అడుగు దూరంతో ఈ కాండపు మొక్కలు నేటి నాటుతూ రావాలి. వీటికి మొట్టమొదటి తడి ఎండాకాలంలో అయితే 8 నుంచి 10 రోజుల మధ్యన మొదటి తడి అంటే నీటి తడులు అనేది ఇవ్వాల్సి వస్తుంది. అదే చలికాలంలో అయితే 15 నుంచి 20 రోజులకు నీటి తడులు అనేటి ఇస్తే పశుగ్రాసాలు బాగా ఏపుగా పెరుగుతాయి. 150 కేజీల నత్రజని 60 కేజీల పొటాష్ అనేది అవసరమవుతుంది. ఈ పశుగ్రాసం మొదటిసారి కోతకు వచ్చే సమయానికి 75 నుంచి 80 రోజులు పడుతుంది. రెండవసారి రెండో కోత రావడానికి 40 నుంచి 45 రోజులు వస్తుంది. ఇది మనం దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు ఈ గ్రాసాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఈ గ్రాసం దిగుబడి దాదాపు 80 నుంచి 100 టన్నుల మధ్య వస్తుంది. ఈ బహువార్షిక పచ్చిమేతల సాగులో మూడవ రకం మనం గినీ గ్రాస్ గురించి తెలుసుకుందాం. ఈ గినీ గ్రాస్ లో రకాలున్నాయండి, హ్యామెల్ రకం, మాకుని రకం, PPG 14 రకం. ఈ 3 రకాలు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇది ఫిబ్రవరి ఆగస్టు మధ్యన విత్తుకోవాలి. మనము ఇంతకుముందు చెప్పినట్లాగానే ఇవి కూడా కాండపు మొక్కలు తీసుకొని మనకు వరసలలో 1 అడుగు అంతరం పెట్టుకొని ఈ కాండపు మొక్కలు గిన నాటినట్లయితే ఇవి బాగా ఏపుగా పెరుగుతాయి. ఒక కాండానికి ఇంకొక కాండానికి 1 అడుగు అంతరం అనేది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి. వీటికి కూడా బాగా ఏపుగా పెరగడానికి 150 కేజీల నత్రజని 60 కేజీల పొటాష్ అనేది పిచికారీ చేసుకోవాలి. వీటికి నాటినాక నీటి తడులు ఎండాకాలంలో అయితే 8 నుంచి 10 రోజుల మధ్య మనం నీటి తడిని అనేది పంటకు అందించాలి. అదే చలికాలంలో అయితే 15 నుంచి 20 రోజుల మధ్య నీటి తడులు అనేటి ఇస్తూ రావాలి. ఈ కాండపు మొక్కలు నాటిన తర్వాత 60 నుంచి 70 రోజుల వ్యవధిలో మొదటిసారి కోతకు వస్తుంది. తర్వాత 40 నుంచి 45 రోజులకు రెండో మిగతా కోతలు ప్రతిసారి వస్తాయి. దిగుబడి దాదాపు 70 నుంచి 100 టన్నులు 1 హెక్టార్కు దిగుబడి అనేది వస్తుంది. ఇవి బహువార్షిక పశుగ్రాసాల సాగు. తర్వాత మనం ఏకవార్షిక పశుగ్రాసాల సాగు తీసుకున్నట్టయితే మనము ధాన్యపు రకము ఏకవార్షిక సాగు గురించి మొట్టమొదట తెలుసుకుందాం. ధాన్యపు రకములలో మొదట మనం జోవర్ గడ్డి అని రైతులు ఇది దాదాపు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. జోవర్ అంటే మనం హైబ్రిడ్ జొన్న అంటే గడ్డి రకంలో ఇది మనం పెంచారు. వీటిలో మనం PC6, PC23, MP4, SSG 59-3 అంటే స్వీట్ సోర్గమ్ గ్రాస్ అంటారు. ఈ రకాలు మనకు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఇది మామూలుగా రైతులు జూన్ ఆగస్టు మధ్య వేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇది వర్షాధారంగా మనం ఈ పంటను విత్తుకోవచ్చు. ఒకవేళ నీటి లభ్యతగిన రైతులకు ఉన్నట్టయితే దీన్ని జనవరి మాసంలో కూడా పశుమేత కోసం మనం సాగు చేసుకోవచ్చు. విత్తనాలు పిచికారీ చేయాలి. 1 హెక్టార్కు 30 నుంచి 40 కిలోల ఈ విత్తనం అనేది సాగుకు అవసరమవుతుంది. మొదట రైతు భూమిని సాళ్లలాగా విభజించుకొని 4 నుంచి 5 అంగుళాల అంతరం ఉండేటట్టు చూసుకొని ఈ విత్తనాలు పిచికారీ అనేది చేయాల్సి వస్తుంది. 1 హెక్టార్కు ఈ పంట విత్తనాలు చల్లిన తర్వాత 80 కిలోల నత్రజని 30 కిలోల పొటాషియం అనేది అవసరమవుతుంది. వీటికి కూడా 10 నుంచి 15 రోజుల మధ్య వ్యవధిలో నీటి తడులు అనేది అందిస్తే జోవర్ గడ్డి అనేది బాగా పండుతుంది. విత్తనాలు చల్లిన తర్వాత 55 నుంచి 55 రోజులకు 50% పూత దశలో ఉన్నప్పుడు వీటిని కోసుకోవాలి. ముఖ్యంగా ఈ జోవర్ గడ్డి అనేది మనకు 3 కోతలు అనేది వస్తుంది. అంటే మొదటిసారి కోసిన తర్వాత ప్రతి 35 నుంచి 40 రోజులకి రెండో కోత, తర్వాత మళ్ళీ 30 నుంచి 35 రోజులకు మూడవ కోత అనేది వస్తుంది. దిగుబడి దాదాపు 1 హెక్టార్కు 70 నుంచి 100 టన్నుల దిగుబడి అనేది మనకు వస్తుంది. ధాన్య రకపు ఏకవార్షిక పచ్చిమేతల్లో మనం రెండవ రకం మెయిజ్ అంటే మొక్కజొన్న సాగు గురించి తెలుసుకుందాం. ఈ మొక్కజొన్న సాగుకు మనకు ఆఫ్రికన్ టాల్, హైబ్రిడ్ ఎఫ్, విజయ కిసాన్ అనే రకాలు మనకు మార్కెట్ లో లభ్యమైతున్నాయి. వీటిని కూడా జూన్ ఆగస్టు నెలల మధ్యలో
మొదటగా విత్తుకోవాలి. ఒకవేళ నీటి లభ్యత ఉన్నట్టయితే

రైతులు వీటిని జనవరి మాసంలో కూడా సాగు చేసుకోవచ్చు. ఒక హెక్టార్కు 40 నుంచి 50 కిలోల విత్తనాలు అనేది వీటికి సాగుకు కావాల్సి వస్తుంది ఒక హెక్టార్కు. మొదట రైతులు సాళ్ల మధ్యన 10 అంగుళాల అంతరం ఉండేటట్టు చూసుకొని ఈ విత్తనాలు పిచికారి చేసుకోవాలి. వీటికి కూడా 120 కిలోల నత్రజని, 120 కిలోల పొటాషియం అనేది చల్లుకుంటే గడ్డి రకం బాగా పెరుగుతుంది. మొదట పిచికారి చేసిన 7 నుంచి 10 రోజులకు మొదటిసారి నీటి తడులు అనేది అందించాలి. తర్వాత ప్రతి 7 నుంచి 10 రోజులకు నీటి తడులు ఇచ్చినట్లయితే ఈ గ్రాసం అనేది బాగా దిగుబడి వస్తుంది. మొదటి కోత మొక్కజొన్న రకం 60 నుంచి 70 రోజులకు మనం మొదటిసారి కోసుకోవచ్చు. తర్వాత 2 నుంచి 3 కోతలు ఈ మొక్కజొన్నని కోసుకోవచ్చు. ఇది హెక్టారుకు 50 నుంచి 60 టన్నుల దిగుబడి అనేది మనకు లభ్యమవుతుంది. ఈ ఏకవార్షిక పశుగ్రాసాల్లో 3వ రకం సజ్జ బాజరా అంటాము. ఈ రకం గడ్డి కూడా మనం సాగు రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఇది జైంట్ బాజ్రా ఏపీఎఫ్బి అనే రకాలు మనకు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. వీటిని కూడా మనం జూన్ ఆగస్టు మధ్యనే వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. లేదు రైతులకి నీటి లభ్యత ఉన్నట్టయితే జనవరి మాసంలో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. ఇవి విత్తనాలు 1 హెక్టార్కు 15 నుంచి 20 కేజీల విత్తనాలు అనేది పిచికారీ చేసుకోవాలి. రైతులు మొదటగా సాళ్లు చేసుకొని సాళ్ల మధ్య 5 అంగుళాల అంతరం ఉండేటట్టు చూసుకుంటే ఈ విత్తనాలు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకున్న తర్వాత నీటి తడులను 15 నుంచి 20 రోజులకి ఒకసారి గిన నీటి తడులు గిన ఇచ్చినట్టయితే సజ్జ బాగా ఏపుగా పెరుగుతుంది. ఈ సజ్జకు 80 కేజీల నత్రజని, 30 కేజీల పొటాషియం అనేది పిచికారీ చేసుకోవాలి. మొదటిసారి 60 నుంచి 70 రోజుల మధ్యన మొదటిసారి ఇది గడ్డి అనేది కోతకు వస్తుందండి. తర్వాత 2వ కోత 30 నుంచి 35 రోజుల మధ్య 2వ కోత వస్తుంది. ఇది కేవలం 2 కోతలు మాత్రమే వస్తుంది. 1 హెక్టారుకు దీని దిగుబడి 50 నుంచి 60 టన్నుల మధ్య ఉంటుంది. ధాన్యపు రకము పశుగ్రాసాల సాగు తెలుసుకుందాము. ఇప్పుడు మనం కాయజాతి పచ్చిమేతల సాగు గురించి కూడా తెలుసుకుందాం. ఈ కాయజాతిలో మనం మామూలుగా మన రాయలసీమ ప్రాంతంలో అలసంద, లూసర్ను, స్టైలో, బర్సీము, పిల్లి పెసర, జనుము సాగు చేసుకోవచ్చు. మొదటగా మనం అలసంద గురించి తెలుసుకుందాం, అలసంద సాగు గురించి తెలుసుకుందాం. ఈ అలసంద సాగుకు మనకు యూపీసీ 3286, ఈసీ 4216, రష్యన్ అలసంద ఈ రకాలు మనకు ముఖ్యంగా మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. వీటికి విత్తు సమయం, ఈ అలసందకు విత్తు సమయం జూన్ జూలై మధ్య వర్షాధారంగా వీటిని సాగు చేసుకున్నట్టయితే మనకు దిగుబడి బాగా ఉంటుంది. రైతులకు నీటి లభ్యత గిన ఉన్నట్టయితే ఫిబ్రవరి నుంచి జూన్ మాసంలో అంటే ఎండాకాలంలో కూడా వీటిని మనం సాగు చేసుకోవచ్చు. అలసంద విత్తనాలు మనకు హెక్టారుకు 30 నుంచి 40 కిలోల విత్తనాలు అనేది అవసరమవుతాయి. మొదట రైతులు వారి భూమిని వరుసలలో చేసుకొని 45 సెంటీమీటర్ల దూరం ఉంచుకొని వీటిని సాగు చేసినట్టయితే ఈ పంట బాగా పండుతుంది. ఈ అలసందకు 20 కిలోల నత్రజని, 60 కేజీల పొటాషియం అనేది అవసరమవుతుంది. వీటికి నీటి తడులు 12 నుంచి 15 రోజుల మధ్య నీటి తడులను ఇచ్చినట్టయితే మనకు బాగా సాగదు. ఈ అలసంద పంట 60 నుంచి 70 రోజుల సమయంలో పూత దశలో మొదటిసారి రైతు సోదరులు వాటిని కోసుకోవాలి. ఇది ఒక కోత మాత్రమే వచ్చేటటువంటి పంట. వీటిని మనకు 1 హెక్టారుకు 20 నుంచి 30 టన్నుల దిగుబడి అనేది, పచ్చిమేత దిగుబడి అనేది మనకు అలసందలో ఉంటుంది. తర్వాత లూసర్న్ రకం గురించి తెలుసుకుందాం. లూసర్న్ లో ఆనంద్ రకం, RL52, RL58 రకం, CO1 రకాలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అక్టోబర్ నవంబర్ మధ్య వీటిని విత్తుకోవాలి. మిగతా మాసాలలో ఇది విత్తుకుంటే దిగుబడి అనేది మనకు అంతగా ఉండదు. మనకు 1 హెక్టారుకు 20 నుంచి 25 కేజీల లూసర్ను విత్తనం అనేది విత్తుకోవడానికి అవసరమవుతుంది. రైతులు మొదటగా సాళ్లు చేసుకొని 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరంతో సాళ్ల నేటి ఉన్నట్టయితే సాళ్ల మధ్య అంతరం, ఇది దిగుబడి అనేది బాగా ఉంటుంది. ఈ లూసర్ను కు 30 కేజీల నత్రజని, 100 కేజీల
పొటాషియం అనేది అవసరమవుతుంది. ఈ లూసర్న విత్తనం చల్లిన తర్వాత వారానికి ఒకసారి మనం నీటి

0: తడులు అనేది ఇవ్వవలసి వస్తుంది. విత్తినాక మనకు 2 నుంచి 3 తడులు మొత్తం ఈ లూసర్న్ పంటకు అవసరమవుతాయి. విత్తనాలు పిచికారి చేసిన తర్వాత 60 రోజులకు మనకు ఇది లూసర్న్ పంట అనేది కోతకు వస్తుంది. కోతకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి 30 రోజులకు ఇది కోత వస్తుంది. ఈ లూసర్న్ పంట మనకు దాదాపు 8 నుంచి 10 కోతలు పంట దిగుబడి అనేది ఉంటుంది. ప్రతి కోతకు మనకు 60 నుంచి 70 టన్నుల పచ్చిగడ్డి అనేది మనకు 1 హెక్టార్కు ఈ లూసర్న్ పంట దిగుబడి అనేది ఉంటుంది. తర్వాత బర్సీమ్ రకం గురించి తెలుసుకుందాము. ఈ బర్సీమ్ S99 UPB JB 1, 2, 3 ఈ రకాలు అనేది మనకు బర్సీమ్ విత్తనాలు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ఈ బర్సీమ్ కూడా మనకు అక్టోబర్ నవంబర్ నెలల మధ్యనే సాగు చేసుకోవాలి. మిగతా నెలల్లో సాగు చేసుకుంటే ఈ బర్సీమ్ అనేది మనకు దిగుబడి అనేది ఉండదు. ఈ బర్సీమ్ కూడా మనకు 1 హెక్టార్కు 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది అవసరమవుతుంది. ఈ బర్సీమ్ కి 25 కేజీల నత్రజని, 80 కేజీల పొటాషియం అనేది మనం చల్లుకోవాలి. వీటికి కూడా విత్తనాలు చల్లుకున్న 10 రోజులకు మొదటి నీటి తడి అనేది రైతులు బర్సీమ్ పంటకి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత 3 నుంచి 4 తడులు ప్రతి 10 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. విత్తనాలు చల్లిన 70 రోజులకు మొదటిసారి కోతకు వస్తుంది. ఇది మొత్తం మొదటి కోత కోసిన తర్వాత 35 నుంచి 40 రోజుల మధ్యన తర్వాత కోతలు కోసుకోవచ్చు. ఇది 4 నుంచి 5 కోతలు అనేది మొత్తంగా వస్తుంది. మనకు 1 హెక్టార్కు దీని దిగుబడి 45 నుంచి 55 టన్నులు ఉంటుంది. పిల్లి పెసర రకం మనం శీతాకాలంలో కానీ రబీ సాగు కానీ ఈ పిల్లి పెసర అనేది మనం సాగు చేసుకోవచ్చు. ఇది 1 ఎకరాకు పిల్లి పెసర 25 నుంచి 30 కేజీల విత్తనాలు అనేది పిల్లి పెసర సాగుకు అవసరమవుతాయి. పిల్లి పెసర మనం ఒకే పంటగా సాగు చేసుకోవచ్చు, లేదంటే మనం మిశ్రమ పంటగా అంటే వేరే పంటల మధ్యన కూడా ఇది సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లి పెసర పంటకు మనకు నీటి లభ్యత అనేది అవసరం లేదు. వరి కోసిన తర్వాత ఆ మిగిలిన తేమల్లో కూడా మనం ఈ పిల్లి పెసర అనేది సాగు చేసుకోవచ్చు. ఇది పిల్లి పెసర చల్లిన తర్వాత మొదటి కోత 50 రోజులకు వస్తుంది, తర్వాత 2వ కోత 45 రోజులకు వస్తుంది. ఇది 2 కోతలు మాత్రమే మనకు పిల్లి పెసర పంట అనేది వస్తుంది. 1 హెక్టార్కు మనకు పిల్లి పెసర అనేది 20 నుంచి 25 టన్నుల దిగుబడి అనేది పిల్లి పెసర పంటలో మనం చూడవచ్చు. తర్వాత జనుము రకం. ఈ జనుము వరి ఎక్కడైతే పండుతుందో అక్కడ ఈ జనుము కూడా మనం వరి కంటే ముందర సాగు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. వరి చేలు అయిపోయిన తర్వాత కూడా ఆ మిగిలిన తడిలో ఈ జనుము అనేది మనం సాగు చేసుకోవచ్చు. మామూలుగా మనకు ఫిబ్రవరి మార్చ్ లో గానీ అక్టోబర్ నవంబర్ లో గానీ ఈ జనుము అనేది మనం సాగు చేసుకోవచ్చు. ఇది ఒకే కోత వస్తుంది. ఈ జనుము పంట 1 హెక్టార్కు 30 నుంచి 40 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. దుక్కిలో విత్తనాలు వేసి మనం యూరియా 50 కేజీల యూరియా అవసరమవుతుంది. సూపర్ ఫాస్ఫేట్ అనేది 35 కేజీల సూపర్ ఫాస్ఫేట్ అనేది ఈ జనుము పెరగడానికి అవసరమవుతుంది. ఈ జనుము 1 ఎకరాకు 1 హెక్టార్కు 25 నుంచి 30 టన్నుల దిగుబడి అనేది మనం చూడవచ్చు. ఈ విధంగా మనం పశుగ్రాసాల సాగు అనేది ఇప్పుడు వరకు మనం రైతు సోదరులు అంటే వివిధ రకాల పశుగ్రాసాల సాగు అనేది తెలుసుకున్నాము. కాబట్టి మనం దానా అనేది విరివిగా తీసుకోకుండా కాయజాతి పశుగ్రాసాలు మరియు ధాన్యపు జాతి పశుగ్రాసాలు గిన 2 పెంచుకున్నట్టయితే రైతులు దానా కోసం విరివిగా వెళ్లవలసిన అవసరం లేదు.
1: మీరింతవరకు పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ శివరామరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి రైతులకు సూచనలు.
2: వర్మీ కంపోస్టు తయారీలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం విస్తృతంగా వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ సాగు విధానంలో నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించటం ఎంతో అవసరం. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న ఈ రోజుల్లో కొని వేసుకోవటం మనకు అధిక ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ప్రత్యామ్నాయంగా కంపోస్ట్ ఎరువులను సులభ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆ ఎరువులను వాడుకోవటం

ఎంతో అవసరం. దీనివల్ల పరిసరాల పరిశుభ్రత, పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగటం వల్ల, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గటం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ మొట్టమొదటిసారిగా 1881 ప్రపంచానికి తెలియజేశారు. ఈ వర్మీ కంపోస్టు తయారీకి అనువైన వానపాములు, వాటి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వానపాములు వెన్నెముకలేని జీవులు. వీటిలో 3600 రకాల వానపాములున్నాయి. ఇందులో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని 2 రకాలుగా విభజించటం జరిగింది. మొదటిది బర్రోయింగ్ అనగా బొరియలు చేసే రకమైన వానపాము. నేలను గుల్ల చేసి భూమి లోపలి పొరలలో ఇది నివాసం ఉంటుంది. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని ఈ వానపాములు జీవిస్తాయి. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు ఈ వానపాములు జీవిస్తాయి. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్టుకి అంతగా పనికిరాదు. ఉదాహరణకు పెరిటిమా ఎలంగేటా, ఫెరిటిమా ఈసిటియా మొదలైనవి. ఇక రెండవ రకం నాన్ బర్రోయింగ్ అంటే బొరియలు చేయని రకమైన వానపాములు. ఇవి భూమి పైపొరలలో ఉంటూ బొరియలు చేయకుండా జీవిస్తాయి. ఇవి వర్మి కంపోస్టు తయారీకి బాగా అనుకూలంగా ఉండి మట్టిలో ఉండే సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఈ వానపాములు 90% వ్యర్థ పదార్థాలను, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవటం చాలా మంచిది. వీటి జీవితకాలం సుమారు 2.5 సంవత్సరాలు. ఉదాహరణకు ఐసినియా ఫోయిటెడా, యుడ్రలస్ యూజిని మొదలైనవి. ఇక వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాల సద్వినియోగం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వానపాముల సంతతిని వృద్ధి చేయటాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మీ క్యాస్టింగ్స్ అని, వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలతో విలువైన సేంద్రియ ఎరువులు తయారు చేయటాన్ని వర్మీ కంపోస్టింగ్ అని అంటారు. వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మీ కంపోస్ట్ అంటారు. మానవునికి ఉపయోగం లేకుండా వదిలేసిన కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తాచెదారం, కొబ్బరిపీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడటమే కాకుండా విలువైన ఎరువును సైతం రైతులకు అందిస్తాయి. వానపాములు తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించటం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు అనేక రకాల విటమిన్లు, ఎంజైమ్లు ఉండటం వల్ల ఈ వర్మీ కంపోస్ట్ విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు వర్మీ కంపోస్టు తయారీ గురించి తెలుసుకుందాం. ఈ వర్మీ కంపోస్టు తయారు చేయటానికి కుండి సైజు ఎలా ఉండాలంటే సుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు అయిన కుండీ ఉండాలి. ఈ కుండీ తయారీ సిమెంటు కుండీలను 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు కుండీల అడుగు భాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టింగ్ చేయాలి. నీరు కుండీలో నిలబడకుండా కుండీకి ఒకవైపు చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు కుండీకి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్ట్ చేయవలసిన వ్యర్థ పదార్థాలన్నిటినీ, అంటే చెత్త, ఆకులు, పంట కోత తర్వాత మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు, పశువులు తినగా మిగిలిన గడ్డి మొదలైనవి సుమారు 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత కుళ్ళిపోయిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్టు కుండీలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే కుండీలో వీటిని వేయబోయే ముందు కుండీ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెంటీమీటర్ల మందన తయారు చేసుకోవాలి. చివికిన కొబ్బరి పీచు లేదా
కొద్దిగా చివికిన చెరుకు పిప్పిని ముక్కలుగా కొట్టి

0: కుల్లిన చెత్తను సమానంగా కుండీ అంతా పలచగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా చివికిన పేడను, అంటే సుమారు 10 సెంటీమీటర్ల మందాన ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపై వేయాలి. పచ్చిపేడను వేయకూడదు. పచ్చిపేడ లేదా చివకని వ్యర్థ పదార్థాలు వేయటం వల్ల వేడి ఎక్కువయ్యి వానపాములు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వానపాములను చదరపు మీటరుకు 1000, అంటే 1 కిలో చొప్పున వర్మీ కంపోస్టు కుండీలో వదలాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసీనియా ఫోటేడా, యూడ్రలస్ యూజిని మొదలైనవి. పాత గోనె సంచులను, వరిగడ్డిని కుండిపై కప్పాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు కుండీ నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు కుండీలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ కుండీ అడుగు భాగానికి చేరతాయి. కాబట్టి తయారైన కంపోస్టును పైనుండి తేలికగా మనం తీసుకోవచ్చు. కుండీలో నుండి కంపోస్టును బయటికి తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి ముతక జల్లెడతో జల్లించి పంట పొలాలపై వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా 1 కుండీ నుండి 4 సార్లు కంపోస్టు ఎరువును మనం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 3 టన్నుల కంపోస్టు మనకు లభిస్తుంది. ఈ వర్మీ కంపోస్టు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవేంటంటే, నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్టు తయారు చేయటం సులభం, ఖర్చు తక్కువే.
1: రైతులకు సూచనలు విన్నారు. ఈనాటి పంట చీమలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రసీమ. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో వచ్చిన తెలుగు సినీ గీతాలను ఈనాటి చిత్రసీమలో విందాం. ముందుగా వినండి రోజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట.

చిత్రసీమల తరువాత రాజశ్రీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు కూర్చగా హరిహరన్ పాడిన పాట విందాం, చిత్రం ప్రేమికుడు.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు డాక్టర్ కె అశోక్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు. చిత్రసీమ వింటున్నారు, తరువాత వినండి శంకర్ మహదేవన్ గళంలో జాలువారిన గీతం. సాహిత్యం వైరముత్తు చిత్రం ప్రియురాలు పిలిచింది.
1: లేదన్న మాట తట్టుకోమంటే

ఈనాటి చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరకల్పంలో వచ్చిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తరువాత జెంటిల్మెన్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జీన్స్ చిత్రం నుండి శ్రీనివాస్ పాడిన పాట, సాహిత్యం శివగణేష్.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో వచ్చిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినండి బొంబాయి చిత్రం నుండి వేటూరి కలంలో జాలువారిన గీతం. పాడినవారు హరిహరన్ చిత్ర.

చిత్రసీమ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల సీఈఓలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ది చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: बहुत लोगों को हमें जोड़ना है, हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం

0: సమాపేశంలో సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ది, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం నాన్ జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్టపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతట అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళ్తున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSE యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: समर्पित किया है. जीआरईसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं. एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
0: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్దతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండవ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో

0: తేలికగా ఈ రోజు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2 టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా, శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేశరా నువాంతు 1 వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్టాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ నెల 26వ తేదీ బుధవారం డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స. ఈ అంశం గురించి ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నకు డాక్టర్ కె అశోక్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖల్లో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన చెవికి వచ్చే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి డాక్టర్ కమ్మినేని శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు, పీఓసిఎస్ఓ చట్టం గురించి న్యాయవాది టి రాజశేఖర్ జాదవ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వర్ రెడ్డి.

ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.

ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562244119 అను నంబర్కు వాట్సాప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో

0: But a lot of that is being enabled thanks to the visionary leadership of our Prime Minister, Sri Narendra Modi, who leads the charge on space from the front.
1: Mr. Pallav Bagla, thank you very much for sparing your valuable time and sharing such insightful thoughts with us.
0: Always a pleasure speaking to Akashvani.
2: You were listening to a discussion on National Space Day 2026, Advancing India's Space Ecosystem. The participants were Pallav Bagla, Senior Science Journalist, and Sarabjit Kaur, Anchor. This program was produced and presented by the New Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: చిత్రసీమ అలనాటి గీతాలు. కళ్యాణి రాగం కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగం. ఇది మధ్యమ రాగాల్లో మణివంటిదని భావించే ప్రాచీన రాగం. ఈ కళ్యాణి రాగంలో వచ్చిన తెలుగు సినీ గీతాలను ఈనాటి చిత్రసీమలో విందాం. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ముందుగా శంకరాభరణం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం గళాల్లో జాలువారిన గీతం విందాం. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం వేటూరు సుందర్రామూర్తి.

కళ్యాణి రాగంలో వచ్చిన తెలుగు శని గీతాలు వింటున్నారు. తరువాత రమేష్ నాయుడు స్వరఝరికి సి నారాయణ రెడ్డి కలం ఝుళిపించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అందించిన పాట విందాం. చిత్రం శివరంజని.

ఇప్పుడు ఘంటసాల గళంలో జాలువారిన గీతం విన్నాం. చిత్రం దేవదాసు, సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం సిఆర్ సుబ్బరామన్.

కళ్యాణి రాగంలో వచ్చిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తరువాత శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్ జానకి పాండ్య పాట విందాం. సంగీతం రమేష్ నాయుడు, రచన వేటూరు సుందరరామూర్తి.

ఈనాటి చిత్రసీమలో కళ్యాణి రాగంలో వచ్చిన తెలుగు సినీ గీతాలు విన్నారు. చివరిగా వినండి మేఘ సందేశం చిత్రం నుండి డాక్టర్ బాలమురళీకృష్ణ పాడిన పాట. రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

చిత్రసీమ అల్నాటి గీతాలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం.

0: ये था राग सुहा। तबला संगत श्री यति भागवत, हारमोनियम श्री अनंत दोषी और सारंगी पर थे उस्ताद फारूख लतीफ खान। आज के रविवासरीय अखिल भारतीय संगीत सभा में विदुषी प्रतिमा तिलक का गायन अब संपन्न होता है। आकाशवाणी के मुंबई स्टूडियो में ध्वनि मुद्रित यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: That was Raag Suha, and that concludes vocal recital Vidushi Pratima Tilak in tonight's Ravivasariya Akhil Bharatiya Sangeet Sabha. She was accompanied on tabla by Shri Yati Bhagwat and on harmonium by Shri Anant Joshi and Sarangi Ustad Farooq Latif Khan. This program was recorded at the studio of Akashwani Mumbai and the broadcast came to you from Akashwani Delhi.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
4: నాకు ఇష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది బుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
3: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్? అదేంటి బుజ్జి?
3: ప్లేస్టోర్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు.
4: అంతేనా? అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా.
3: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే

0: కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు, రైతులకు సూచనలు, నాటికలు, ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: East Madhya Pradesh tomorrow. Meanwhile, parts of the national capital received light to moderate rainfall. The weather agency predicted cloudy sky with a spell of very light to light rainfall at most places tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమం. ఇందులో శివనామావళి అష్టకం, శివతాండవ స్తోత్రం వింటారు. 6:30 సూక్తి రత్నావళి. వ్యాఖ్యాత శ్రీ ఆలూరు రామ్మోహన్ శర్మ. ఇక ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, తరువాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన చెవికి వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్

వ్యాఖ్యాత శ్రీ ఆలూరు రామ్మోహన్ శర్మ. ఇక ఉదయం 7:15 కాంతి రేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, తరువాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన చెవికి వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్